ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 12వ రోజు.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
1: శివాణి,

0: Rainbow 101.9.
1: గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం సరిగ్గా 6 గంటలు దాటి 10 నిమిషాలు దాటి 58 సెకండ్లు అవుతుంది. మీరంతా వందనంలో నాతో ఉన్నారు, నేను మీ ఆర్జే మురళిని. ఇవాళ సాటర్డే అంటే మే నెలలోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాము. 4 నెలలు ఈ సంవత్సరంలో గడిచిపోయాయి. 5వ నెలలో 2వ తారీఖులో ఉన్నాం మనం. ఇంకా అందులోకి సాటర్డే అండ్ చల్లగా ఉంటుంది మార్నింగ్ పూట సమ్మర్ సీజన్లో. మీరు ఈ అద్భుతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇంటి దగ్గర మాత్రం ఉండకండి. యూ జస్ట్ గో ఫర్ వాక్, ఒక వాక్ చేయండి, లేకపోతే జాగింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ధ్యానం చేయండి. ఎనర్జెటిక్గా తయారైతే కావాల్సిందంతా ఈరోజు మనం ఏమేం చేయాలనుకున్న దానికి కావాల్సిన ఎనర్జీని ఈ టైంలోనే మనం సమకూర్చుకున్నాం అనుకో, డెఫినెట్గా మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి ఈ డేకి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా మిమ్మల్ని భక్తి పాటలతో అలరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని. ఇప్పుడైతే వందనంలో భక్తి పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ముందు వక్రతుండ మహాకాయ, గణేశుని దండం పెట్టుకుంటే మనకి నిజంగా ఎటువంటి ఏనో నష్టాలు లేకుండా మన పనులన్నీ అవిఘ్నమస్తు అంటారు ఆయన. సో ఆ ప్రయత్నమే ఇది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై భక్తి పాటల వందనం. ఇవాళ మనం ఈ వందనంలో శ్రవణకుమారుని కథ గురించి తెలుసుకుందాం. చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మానాన్నలు. మనం పెద్ద అయ్యేసరికి వాళ్లేమో ఇంకా ముసలి వాళ్ళైపోతారు. క్రమంగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనంగా మారిపోతారు. అలాంటప్పుడు వాళ్లను కనిపెట్టుకుని ఉండటం, వాళ్ల ఇష్టాలను గమనించుకొని మెలగటం, వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవటం మన బాధ్యత. అదే ధర్మం అని చెబుతాడు శ్రవణుడు. అనగనగనగనగా ఎప్పుడో రామాయణ కాలంలో ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవాళ్ళు ఒక అడవిలో. వయసు మీద పడుతున్నా వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరు చాలా చాలా తపస్సు చేశాక చివరికి వాళ్ల కోరిక ఫలించింది. వాళ్లకు చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టారు వాళ్ళు. లేకలేక పుట్టిన కొడుకు కదా, అందుకని వాడిని అల్లారుముద్దుగా పెంచారు. రకరకాల విద్యలు, మంచి సంగతులు కూడా నేర్పించారు. వింటూ ఉండండి శ్రవణుని కథ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై వందనంలో.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై భక్తి పాటల వందనంలో వింటున్నారు మీరంతా ఈ పాటలు. మనం శ్రవణుని కథ తెలుసుకుంటున్నాం. అయితే అంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శ్రవణుడికి 16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ పూర్తిగా ముసలివాళ్ళు అయిపోయారు. నడక తగ్గింది, బలం తగ్గింది, వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది. చూస్తూ చూస్తుండగానే వాళ్ళు గ్రుడ్డివాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి అన్నీ శ్రవణుడే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి, ఏం కావాలన్నా శ్రవణుడే తెచ్చి అందించాలి. శ్రవణుడు చాలా మంచివాడు, ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకునేవాడు, కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్ళని. అయితే ఒకరోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి, వీలైతే అక్కడే ఉండిపోవాలి అని. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పని. రవాణా సౌకర్యాలు ఏవి ఉండేవే కావు, దారి కఠినంగా ఉండేది, అనేక అడవులు నదులు దాటుకుని పోవలసి వచ్చేది. వాళ్ళ ముసలివాళ్ళు, నడవలేరు, పైగా చూపు కూడా లేనివాళ్ళు. వాళ్లను కాశీకి చేర్చటం అనేది శ్రవణుడికి ఏమంత సులభమైన పని కాదు. అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు. ఎలాగైనా సరే వాళ్ళ కోరికలను తీర్చాలనుకున్నాడు శ్రవణుడు. ఏం చేశాడో తెలుసుకోవడానికి వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వందనం.

0: ಸೈದಾ ಕೆಟ ತಕ ಚಟೆ ಹಿತದು ತಾತಾ ಕೆಟ ತಕ ಚಟೆ ಹಿತದು ತಯ್ಯತ್ತು ತೆತೆ ಹಿತದು ತತೆ ಹಿತ ತೆ ಹಿತಾಂ ತತೆ ಹಿತ ತದೆ ಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣುತಾಂ ಝಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. మనం శ్రవణకుమారుని కథ తెలుసుకుంటున్నాం. శ్రవణకుమారుడు వాళ్ళ అమ్మానాన్నలు కోరిన ప్రకారం వాళ్ళని కాశీకి తీసుకెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. కావడిని ఒకదాన్ని తీసుకున్నాడు, తయారు చేసుకున్నాడు. కావడి అంటే తెలుసుగా, 5-6 అడుగుల పొడవున్న గట్టి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి రెండు వైపులా తాళ్లతో తక్కెడలు కట్టుకోవాలి. ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టను భుజానికి ఎత్తుకొని నడవచ్చు.

శ్రవణుడు అట్లాంటి కావడిలో అమ్మానాన్నలను చెరువువైపున కూర్చోబెట్టుకుని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం సాగించాడు. ఎండను, వానను, శ్రమను, అలసటను దేని లెక్క చేయలేదు. అమ్మానాన్నల కోరికలను నెరవేర్చాలి అన్నదొక్కటే అతని సంకల్పం. అట్లా బయలుదేరి కొండలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒకదానిలోకి ప్రవేశించాడు. మధ్యాహ్నమైంది. శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహమైంది. ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూడు నాయన అన్నారు. సరేనని వాళ్ళని ఎత్తుకున్న కావిడిని కిందికి దించి సొరకాయ బుర్రని చేతపట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు శ్రవణుడు. దగ్గరలోనే ఒక సరస్సు కనబడింది. సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి. శ్రవణుడు కిందికి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోని నీళ్లు నింపుకోసాగాడు. నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బుర్ర బుడబుడబుడమని శబ్దం చేస్తోంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై వందనం.

శ్రవణుడు నీళ్ల కోసం ఆ నది దాకా పోయి సొరకాయ బుర్రలోకి నీళ్లు నింపసాగాడు. నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బుర్ర బుడబుడబుడబున శబ్దం చేస్తోంది. సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్యరాజు దశరథుడు. దశరథుడు అప్పటికీ కుర్రవాడు, శబ్దభేది అనే విద్యను సాధన చేస్తున్నాడు. లక్ష్యాన్ని చూడకనే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం, లక్ష్యాన్ని ఛేదించటం, దీన్ని శబ్దభేది అనేవాడు. దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు, కానీ బుడబుడమని శబ్దం మాత్రం వినబడింది. జంతువేదో నీళ్లు తాగుతున్నది అనుకున్నాడు రాజు. అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు. బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెక్కు గుచ్చుకుంది. హా అని అరిచి కింద పడిపోయాడు ఆ పిల్లవాడు. శ్రవణుడిది పెద్ద మనసు. తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది. తను చనిపోతే పర్వాలేదు, కానీ తన తల్లిదండ్రుల గతి? వాళ్ళు ముసలివాళ్ళు, పైగా చూపు లేని వాళ్ళు. తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు? ఆ ఆలోచనతోటి అతని కళ్ళు మసకబరాయి. అరుపును వినగానే దశరథుడి గుండెలు గుభేలు అన్నాయి. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. కింద పడి కొట్టుకుంటున్న శ్రవణుని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. సిగ్గుతోటి బాధతోటి కుంచుకుపోయాడు. శ్రవణుడిని ఒడిలోకి ఎత్తుకుని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. నన్ను క్షమించు, శబ్దం విని ఇదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు. ప్రాణాలు పోతున్నా శ్రవణుడు దశరథుణ్ణి మాత్రం ఊరడించాడు తప్ప అతని మీద కోపించుకెళ్లేదు. మా అమ్మ నాన్నలు గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, పూర్తిగా నా మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తోంది, వాళ్ల కోసమని నీళ్లు తీసుకెళ్తుంటే ఇలా అయింది. ఇంకా నా ప్రాణాలు నిలిచేట్లేవు, కానీ అదేమంత ముఖ్యం కూడా కాదు. కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనే చింత వేస్తున్నది అన్నాడు శ్రవణుడు. వింటూ ఉండండి శ్రవణుని కథ ఆకాశవాణి FM 101.9 MHz పై.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

మీరు వింటున్న ఆ పాట భక్త కన్నప్ప సినిమా నుంచి. భక్తి పాటలు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై. నాతో నేను మీ ఆర్జే మురళి. మనం ఈ వందనంలో మాట్లాడుకుంటున్నాము, కథ చెప్పుకుంటున్నాము. శ్రవణుని కథ. శ్రవణుని ప్రాణాలు ఇంకా నిలిచేట్లు లేవని అతనికి అర్థమైంది. తన ప్రాణాలు అంత ముఖ్యం కాదని, ఇక మీద తన తల్లిదండ్రులు ఎలా బతుకుతారో చింతగా ఉంది అని చెప్పి శ్రవణుడు దశరథునికి చెబుతూ ఉంటాడు. నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో, వాళ్ళ బాధ్యత నాది. ముందు నీ గాయం మాన్పటం గురించి చూస్తాను అన్నాడు దశరథుడు. శ్రవణుడు ఒప్పుకోలేదు. నీరసంగా నవ్వి, లాభం లేదు, నా ప్రాణాలు ఇంకో రెండు క్షణాల్లో పోతున్నాయి. మీరు చేయగలిగింది ఒకటే, మీరు వదిలిన బాణపు ముళ్ళను గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది, నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను. ఆలస్యం చేయకండి స్వామి అన్నాడు. ఆ వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకెళ్ళి మా అమ్మా నాన్నల దాహం కూడా తీర్చండి అని అడిగాడు. పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు, వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి, ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అన్నాడు. దశరథుడు బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు. దశరథ మహారాజు తలవాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేత పట్టుకుని శ్రవణుడి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే, నాయనా శ్రవణ, ఇంత ఆలస్యం ఏమైందిరా అడిగాడు శ్రవణుడి తండ్రి. ఇవి మా శ్రవణుడి అడుగులు కావు. ఎవరది, ఎవరు నువ్వు అడిగింది శ్రవణుడి తల్లి. అడుగుల్ని బట్టి అపరిచితుడని గుర్తుపెడుతూ, నమస్కారం తల్లి, నా పేరు దశరథుడు, మీకు ఈ నీళ్ళు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి అన్నాడు దశరథుడు సిగ్గుగా. వాడేడి, వాడికేమైంది, వాడెందుకు రాలేదు అడిగింది తల్లి. అనుమానంగా అడిగింది ఆమె. దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను అందించబోయాడు. వాళ్ళు దాన్ని అందుకునే లేదు, మా వాడు రావాలి, వాడికేదో అయ్యింది, లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచిపెట్టి ఏనాడూ పోలేదు వాడు. నిజం చెప్పు, నువ్వే ఏదో చేసావు వాడిని కదూ అంటూ కోపంగా ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి. ఇక చేసేది లేక జరిగిందంతా వివరించారు దశరథుడు. శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు. అమాయకుడైన మా కుమారుణ్ణి మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు. రాజా, నువ్వు కూడా మాలాగానే పుత్రశోకంతో మరణిస్తావు. నీ కొడుకు నీ నుండి దూరం అవుతుంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది. పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది అని శపించారు. దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించినా ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు అంటారు. తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకి విధిపూర్వకంగా అంతిమ నమస్కారం నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు గానీ అతనికి పిల్లలు పుట్టలేదు. లేకలేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథుడు. ఆ రాముడు పెద్దయి సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతుంటే ఆ బాధకు తట్టుకోలేక చనిపోయాడు చివరికి. ఇదండి శ్రవణుడి కథ. వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై భక్తి పాటల వందనం.

నాటి భక్తి పాటల వందనంలో మనం భక్తి పాటలతో నగర సంకీర్తన చేశాం కదా. ఇటువంటి అద్భుతమైన భక్తి పాటలతో రేపు ఉదయం మళ్ళీ ముస్తాబై మీ ముందుకు వస్తుంది వందనం. అంతవరకు వందనానికి సెలవిచ్చి మీరు మాత్రం మిగిలిన వందనంతో కంటిన్యూ అవ్వండి. భక్తి పాటల వందనం అయితే అయిపోయింది. స్టూడియోలో సమయం 7 గంటలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు బన్ మస్కా మీకోసం సిద్ధంగా ఉంటుంది. వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: Rainbow 101.9.
1: ఎస్ బాస్, యువర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. 7:01 దాటి 22 సెకండ్లు అయిపోయింది కాబట్టి మీరంతా నాతో పాటే నడుస్తూ భక్తి పాటల వందనం నుంచి బన్ మస్కాలకి వచ్చేసారు. రాత్రంతా హాయిగా నిద్రపోయి రిలాక్స్ అయిన బాడీని ఇంకా కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎన్హాన్స్ చేసేందుకు మనం ఆల్రెడీ యూనో యోగా, ధ్యానం, పరుగులు, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేసేసి ఉంటాము. చేయకపోతే యూనో పొద్దున్న లేచే అలవాటు ఉండే వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు. కాస్త బద్దకించే వాళ్ళకే ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇక తప్పదు అన్నట్టుగా చేస్తారు. దానివల్ల ఉపయోగమే కానీ వచ్చిన నష్టం ఏమీ ఉండదండి. ఆరోగ్యం సరిగ్గా ఉంది అనుకుంటే మనకి వచ్చే ఆలోచనలన్నిటినీ ఆచరణలో పెట్టి కావలసిన సక్సెస్ని రాత్రికల్లా, అంటే నిద్రపోయే ముందు కే మనం యూనో ఆస్వాదించే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం చేస్తూ ఉండండి. అయితే మనకి మనసు కాస్త అటు ఇటు కలత చెంది ఉంటే మాత్రం డెఫినెట్గా ఎవరినైనా ఆశ్రయిస్తాం, లేకపోతే మంచి మ్యూజిక్ వింటాం. సో అటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఆకాశవాణి ఎఫ్ఎంని మీతో ఉండనే ఉంది. ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పైన మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు, యూనో అథెంటిక్ ఇన్ఫర్మేషనే కాకుండా ఎవ్రీ టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్తో మిమ్మల్ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బన్ మస్కాలో మీకోసం సూపర్ డూపర్ సాంగ్స్ సెట్ చేసి ఉంచాను, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. ఆరెంజ్ సినిమాలోంచి ఈ వండర్ఫుల్ ట్రాక్ నరేష్ పాడిన పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov

0: లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎస్ బస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై బన్ మస్కా. నాతో నేను మీ ఆర్జే మురళి. ఓపిక లేకపోవడం ఇప్పుడు చాలామందికి అలవాటైపోయింది. ఎదుటి మనిషి కళ్ళల్లో బాధ కనిపించినా చూడరు అసలు, మాటల్లో నిరాశ వినిపించినా పట్టించుకోరు అసలు, మనసులో ఎంత తుఫాన్ నడుస్తుందో తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయరు. ఒక్కసారి అడిగితే తెలుస్తుంది కదా, ఒక్కసారి దగ్గర కూర్చుంటే అర్థమవుతుంది కదా, ఒక్కసారి ఏమైంది అని పలకరిస్తే చాలాసార్లు మనిషి మళ్ళీ నవ్వుతాడు. కానీ ఇప్పుడు చాలామందికి అది కూడా భారంగా మారిపోయింది. నిర్లక్ష్యం చూపించడం చాలా సులభం. రిప్లై ఇవ్వకుండా ఉండొచ్చు, మాట్లాడకుండా దూరం కావచ్చు, పట్టించుకున్నట్లు నటించవచ్చు. కానీ ఆ నిర్లక్ష్యం ఎవరి మీద పడుతుందో తెలుసా? మనల్ని ఎంతో ఇష్టపడే వాళ్ళ మీదే, మన కోసం ఎదురు చూసే వాళ్ళ మీదే పడుతుంది అది. మన ఒక్క మాట కోసం రోజంతా ఎదురు చూసే వాళ్ళ మీదే పడుతుంది అది. అర్థం కాకపోతే అయితే అర్థమయ్యేలా మాట్లాడచ్చు. కోపం వస్తే కారణం అడిగి తెలుసుకోవచ్చు. బాధ కలిగితే పంచుకోవచ్చు కూడా. కావాలంటే బ్రతిమాలొచ్చు, లేదంటే బుజ్జగించవచ్చు. కానీ ఇప్పుడు చాలామందికి తెలిసిన మార్గం ఒక్కటే, వదిలేయడం లేదా వదిలించుకోవడం, మౌనంగా ఉండడం, పట్టించుకోకపోవడం. అదే గొప్పతనం అనుకుంటున్నారు. కానీ వదిలేసుకుంటూ పోతే ఇంకెక్కడిది బంధం? మాట్లాడకుండా ఉంటే ఇంకెక్కడివండి ప్రేమలు? పట్టించుకోకపోతే ఇంకెక్కడిది బాధ్యత చెప్పండి? సంబంధాలు పెద్ద పెద్ద మాటలతో నిలబడవు, చిన్న చిన్న పట్టింపులతో నిలబడతాయి. ఒక్క తిన్నావా అనే మాటతో నిలబడతాయండి, ఒక్క నువ్వు బాగున్నావా అనే ఆరాటంతో నిలబడతాయి, ఒక్క నేనున్నాను అనే నమ్మకంతో నిలబడతాయి. మనుషుల్ని వదిలేయడం చాలా ఈజీ బాస్, కానీ మనసు పెట్టి నిలబెట్టడం మాత్రమే ప్రేమ. అది తెలిసిన వాళ్ళు ఎవరిని నిర్లక్ష్యం చేయరు. మీరు కూడా అదే చేయాలని కోరుకుంటున్నాను. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. మీకోసం సూపర్ డూపర్ ట్రాక్ సిద్ధంగా ఉందండి. ఇది మర్యాద రామన్న సినిమాలోంచి.

0: ये कहाँ है, तुम पढ़ो।
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: FM Rainbow 101.9
3: మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై బన్ మస్కా. నాతో నేను మీ ఆర్జే మురళి. 7:21 స్టూడియోలో సమయం. మన మంచి మనం చెప్పుకోవటంలో అర్థం అసలు లేనే లేదండి. అది చేశాను ఇది చేశాను చెప్పుకోవటంతోనే అందులో మంచి పోతుందట. ఇక తప్పులు మాత్రం చెప్పుకోక తప్పదు బాస్. మరొకరు ఆ తప్పు చేయకుండా ఆగటానికి ఆస్కారం కూడా ఉంటుంది. అయినా మంచి చేశామని ఎలా చెప్పుకోగలం? మనం చేసింది మంచి అని ఎవరు చెప్పాలి? మనకు మనమేనా? మనం చేసిన మంచి అంటూ ఏమన్నా ఉంటే అది చెప్పాల్సింది మనం కాదు కదా, అది గుర్తించిన అవతల వాళ్ళు కదా. ఇక చేసిన తప్పుల విషయానికి వస్తే అవి మనకు తెలుస్తాయి, మన మనసుకు తెలుస్తాయి. చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయి అంటారు, కానీ అవి పోవండి, వెంటాడతాయి. చెప్పుకున్నంత మాత్రాన తప్పులు వాటి ప్రభావం తగ్గిపోదు. అది మనం తెలుసుకొని తర్వాత రిపీట్ కాకుండా చేయగలిగితేనే చాలా మంచిది. కాబట్టి వేసే అడుగులు ఆచితూచి ఆలోచించి వేయాల్సిందే. జీవితం తప్పులు చేసే అవకాశాలను, సరిదిద్దుకునే అవకాశాలను కూడా ఇస్తూ వెళుతూ ఉంటుంది. చేసిన తప్పుల్ని అంగీకరిస్తూ వాటిని సరిదిద్దుకోవడమే మనం చేయగలిగే అసలైన మంచి పని అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ పాట వినండి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్పై బన్మస్కా. మనం జనరల్గా మనని మననిగా గుర్తించాము, మనని మనం ప్రేమించుకోము చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమించుకుంటే విపరీతంగా ప్రేమించుకుంటాం. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు మనని మనం ఊహించుకునే ఊహించుకో. మనని మనం ఇతరులతో పోల్చుకోకూడదండి, అప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది కదా. మనం సోషల్ మీడియాలో చూసేది పూర్తి నిజం కానే కాదు. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారని గమనించినప్పుడల్లా వెంటనే ఆ దృష్టిని, అంటే మీ దృష్టిని మార్చి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా దగ్గర ఉన్న మంచి విషయాలు ఏంటి అనేవి చాలా దొరుకుతాయి తెలుసా. సో అప్పుడు అనిపిస్తుంది ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా వాటిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అని. సో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం లేకపోతే మీ వాళ్ళని ఇతరులతో పోల్చి చూడటం, ఇంకొకరిని ఇంకొకరితో పోల్చడం లాంటివి ఆపేస్తే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. ట్రై చేయండి.

ఫస్ట్ ర్యాంకులు ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: FM Rainbow 101.9.
1: ఎస్ బస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై బన్ మస్కాల నాతో ఉన్నారు. 7:41 దాటి 13 సెకండ్లు. సోషల్ మీడియాకి అడిక్ట్ కాకండి బాస్. పొద్దున్న లేవగానే ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఆ బుక్ ఈ బుక్ ఈ యాప్ ఆ యాప్ అన్నీ ఓపెన్ చేసి అక్కడే ఉండిపోతే అక్కడే ఉండిపోతారు, ఎక్కడికి కదలరు. మనం ముఖ్యంగా సిటీ వాతావరణంలో చూస్తూ ఉంటే, ముఖ్యంగా ఈ మెట్రో ట్రైన్ నడుస్తుంది, ఆ మెట్రో ట్రైన్లో చూస్తూ ఉంటే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం, అంతలో ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ మీద ఉన్న వాళ్ళంతా అప్పటి వరకు కాస్త అటుపక్కకు చూస్తూ కొంతసేపు ఎక్కువసేపు మొబైల్లో ఉంటూ యూనో ట్రైన్ ఎక్కేస్తారు. ట్రైన్ ఎక్కిన తర్వాత దృశ్యాన్ని చూస్తే మాత్రం ఎంత దారుణంగా గట్టిగా అరిచి అరిచి ఏడవాలనిపిస్తూ ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది. ఎంత నీట్గా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో, ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంటారో, వాళ్ళంతా ఎంత అనారోగ్యపు ఆలోచనలో మునిగిపోయి ఉంటారంటే, పూర్తిగా కంటిన్యూస్గా చెవుల్లో అవి పెట్టుకొని కంటిన్యూస్గా యూనో వాట్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. పక్క వాళ్ళకి ఏం జరుగుతుంది అన్న పట్టింపు ఉండదు, పక్క వాళ్ళకి ఏం కావాలన్న ఆలోచన ఉండదు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉంటుంది. కరెక్ట్గా చూస్తే అందరి కళ్ళు అందరి తలలు కిందికి వంచుకొని యూనో అందరి కళ్ళు స్క్రీన్ మీదనే ఉంటాయి. చాలా తక్కువ అక్కడ 1, 2, 3 అంతమంది తప్ప అసలు మొత్తంగా యూనో అంత సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. కొందరైతే ట్రైన్ మిస్ అవుతూ ఉంటారు, స్టేషన్ కూడా దిగడం మిస్ అయిపోతూ ఉంటారు. లాస్ట్ మినిట్లో స్టేషన్ రాగానే అందరినీ తోసేసుకుంటూ బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంత చదువుకొని అంత చదువులేని ప్రవర్తన ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. సో ప్లీజ్ యూనో వాట్, సోషల్ మీడియాకి అంత దారుణంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అడిక్ట్ కాకండి. మీ ఇంట్లో మీరు మీ గదిలోన అక్కడ ఇక్కడ అడిక్ట్ అవ్వండి. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కాసేపు దాన్ని చూడండి, కానీ ప్రతి చోట ఆఫీసులో ఖాళీ దొరికితే ఎక్కడైనా రోడ్ల మీద వెనక కూర్చున్న వాళ్ళు, ముందుకు చూస్తున్న వాళ్ళు, మధ్య మధ్యలో, దిస్ ఇస్ టూ మచ్, ప్లీజ్ అవాయిడ్ దాట్. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు సూపర్ డూపర్ సాంగ్స్ ఆన్ టెన్ సిటీస్ 9 FM 101.9 కంటిన్యూస్గా వింటూ ఉండండి బాస్. యునో వాట్, సోషల్ మీడియాకి అడిక్ట్ కాకండి అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. చాలామంది ఫేస్బుక్, ఇన్స్టా లేదా ఇట్లాంటి యాప్లకు చాలా చాలా అలవాటు పడి బానిసలుగా ఉంటున్నారు. అటు సమయాన్ని పొడగొట్టుకుంటున్నారు, ఇటు జీవితంలో ఏదైనా ఏది ముఖ్యమో దాన్ని విడిచిపెట్టి గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నా కూడా చేయలేకపోతున్నారు పాపం. అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క పైసా రాదు వీటితో. చదువు, ఉద్యోగం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఆనందంగా ఉండలేకపోతున్నారు. కుటుంబంతో గడపలేకపోతున్నారు. కుటుంబం కన్నా ఇవి ముఖ్యంగా ఆరాధిస్తున్నారు చాలామంది. జీవితం మీద అవగాహన ఉన్నవాడు, సమయం విలువ తెలిసినవాడు గమ్యాన్ని చేరుకొని ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళని చూసి మనం కూడా చేయాల్సింది అనుకునే లోపు సమయం కాస్త ఆ సమయం సంతోషం అన్నీ గాల్లో ఎగిరిపోతాయండి. కట్టుబాట్లు ఉన్న మనిషి ఎదగలేడు అంటారు. మనిషికి స్వేచ్ఛ ముఖ్యం. స్వేచ్ఛ ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు, తనకు కావలసినట్టు నచ్చినట్టు బ్రతుకుతాడు. ఒక్కరికి మన జీవితం నచ్చుతుందా లేదా అనే ఆలోచన ఉంటే మనం ఎన్నటికీ ఎదగలేం బాస్. డబ్బు సంపాదించాలి అని ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాం కదా చాలామంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ కాస్త అత్యాశగా మారి ఉన్న సంతోషాన్ని, ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం. డబ్బు అవసరమే బ్రతకడానికి కాదనడం లేదు. ఉండటానికి, తినడానికి, కట్టుకోవడానికి అవసరమైన వస్తువులు ఉండి అప్పుడప్పుడు సరదాగా కుటుంబంతో లేదా బాగా క్లోజ్గా ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళి సంతోషంగా గడపచ్చు కదా. డబ్బు సంపాదించే స్థాయి తెచ్చుకోవాలి అనుకుంటే కూడా మంచిదే, కానీ అదే పనిగా తక్కువ కాలంలో డబ్బు సంపాదించి పైకి ఎదగాలి అనుకుంటే అది అత్యాశ అవుతుంది. నిదానంగా జీవితంలో ఎదుగుతుంటే అటు జీవితంలో కొన్ని అనుభూతులు, ఆనందాలు ఇటు ఎదుగుదల మిగులుతాయి, లేదంటే అంతా శూన్యమే. అర్థం చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz. మీకు ఒక వండర్ఫుల్ ట్రాక్ ఇప్పుడు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్ష

పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్లు వస్తాయని అధికారులు చెప్పారు. సరిహద్దులు మినహా అన్ని రాష్ట్రాలు, రాజధాని నగరాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2026 వైద్య విద్యలో ప్రవేశాలకు రేపటి నీట్ పరీక్ష నిర్వహణగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆర్టీసీ బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ చలనల పేరిట వాహనాలను స్వాధీనం చేసుకోవద్దన్న ఉత్తర్వుల ఉల్లంఘనపై హోంశాఖ కార్యదర్శి డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పశ్చిమాసియాలో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. కాల్పుల విరమణకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు సంతృప్తికరంగా లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2026 ఐపీఎల్లో భాగంగా నిన్న రాత్రి మ్యాచ్లో రాజస్థాన్పై ఢిల్లీ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జెఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: यस बस ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై బన్ మస్కా। ప్రపంచంలో లెక్కలేనన్ని చేపలు ఉన్నాయి। ఒక అధ్యయనం ప్రకారం 30,000 కంటే ఎక్కువ జాతుల చేపలు ఉన్నాయి, కానీ వాటిలో ట్యూనా ఉనికి ప్రమాదంలో ఉంది అని చెబుతున్నారు। కాబట్టి డిసెంబర్ 2016 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది। 2017 మొదటిసారిగా ట్యూనా చేపల సంరక్షణ నిర్వహణకు ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రత్యేక దినోత్సవ వేడుకల్ని ప్రారంభించింది। అప్పటి నుండి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 2 జరుపుకుంటున్నాం। ఇటీవల సంవత్సరాల ట్యూనా జనాభా గణనీయంగా తగ్గింది। దానికి కారణాలు నివాస నష్టం, అతిగా చేపలు పట్టడం, వినియోగదారుల ప్రాధాన్యతలు, ఇటువంటి అనేక కారణాల వల్ల అది ఆందోళన కలిగించే విషయంగా మారింది।

అందువల్ల ఈ జనాభా ఎదుర్కొంటున్న ముప్పుల గురించి అవగాహన పెంచడానికి, ఈ దుర్బల జాతుల పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రపంచ టూనా దినోత్సవాన్ని జరుపుకుంటారు. చాలా చేపల మధ్యధరా సముద్రంలోనూ, ఇంకా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్లో కనిపిస్తాయట. ట్యూనాలో 40 కంటే ఎక్కువ జాతుల చేపలు ఉన్నాయి అని చెబుతారు. కానీ నిరంతరం చేపలు పట్టడం వల్ల అది ఇప్పుడు ప్రమాదం అంచులో ఉంది. కాబట్టి వాటిని అంతరించిపోకుండా కాపాడడానికి ప్రతి సంవత్సరం మే 2న ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని జరుపుకుంటూ దాని మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు. అది ఇవాళ స్పెషాలిటీ. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై బన్ మస్కా.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

ఎస్ బాస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. ఈరోజు సత్యజిత్ రే గారి జయంతి. తొలి చిత్రంతోనే సినీ వినిల ఆకాశంలో ధృవతారగా నిలిచిన మహాదర్శకుడు సత్యజిత్ రే గారు తన సినిమాకు స్క్రిప్ట్, సంగీతం అన్నీ తానే సమకూర్చుకొని ప్రతి సినిమా పైన తనదైన ముద్ర వేసిన విశిష్ట వ్యక్తి ఆయన. పథార్ పాంచాలితో పాటు మరెన్నో అపురూప కళాఖండాలు నిర్మించి సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించారు ఆయన. భారతరత్న అందుకున్నారు. ఇవాళ సత్యజిత్ రే గారి జయంతి. పాశ్చాత్య దేశాల్లోనూ అపారమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒకే ఒక్క భారతీయ దర్శకుడు సత్యజిత్ రే అంటారు. కలకత్తాలో మే 2వ తేదీన, అంటే ఇవాటి రోజున 1921లో జన్మించారు ఆయన. సినిమాను మానవీయ కోణంలో చిత్రించే అతని ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఎందరినో కదిలించింది. ఆయన దర్శకత్వం వహించిన పథార్ పాంచాలి సినిమా ప్రపంచ సినీ జగత్తులో ఒక కళాఖండంగా నిలిచిపోయింది అంటారు. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా వచ్చిన అపరాజితో, అపూర్ సంసార్ కూడా ఆయనకు బాగానే పేరు తెచ్చిపెట్టాయి. అసమానమైన అతని ప్రతిభా పాటవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులంతా వేనోళ్ల కొనియాడారు. ప్రత్యేకించి జపాన్ చలనచిత్ర మహాదర్శకుడు అకిరా కురుసోవా సత్యజిత్ రే సినిమాను ఎవరైనా చూడలేదు అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి సూర్యుని చంద్రుని చూడలేదని అర్థం అంటూ చేసిన వ్యాఖ్య సత్యజిత్ రే మహోన్నత స్థానాన్ని స్పష్టంగా చెబుతుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: సినిమాకు వినోదమే ప్రధానంగా భావించే ప్రపంచ సినిమా లోకాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన మహాదర్శకుడు సత్యజిత్రే. వాస్తవిక చిత్రనే పరమ లక్ష్యంగా సినిమాలు నిర్మాణం కావాలని బలంగా నమ్మే వ్యక్తి ఆయన. ఎవరైనా సినిమా చిత్రీకరణలో విశిష్టతల గురించి ప్రస్తావించినప్పుడు ఎలా చెప్పావన్నది ముఖ్యమే, అయితే చెప్పేదంటూ ఏమీ లేనప్పుడు ఎలా చెప్పావన్న దానికి అర్థం లేదు. సాంకేతిక పరికరాలు, వాటి పరిజ్ఞానం దర్శకుడి స్వేచ్ఛను పరిమితం చేస్తాయే తప్ప అతని స్వేచ్ఛకు అంతగా ఉపయోగపడవు. జీవన స్ఫూర్తితో వచ్చిన కళా ప్రక్రియలన్నీ గొప్పవి. చిత్తశుద్ధి, నిజాయితీ లేని అసహజత్వానికి ఎంతటి సాంకేతిక పరమైన మెరుగులు పెట్టినా అవి నిలబడవు అన్న సమాధానం ఆయన నుంచి వచ్చేది. జీవితాల్ని సర్వసామాన్యంగా చిత్రించగలిగితే వాటికి జనాదరణ కూడా ఉంటుందని నమ్మడమే కాదు, ఆచరించి చూపించారు ఆయన. ప్రముఖ బెంగాలీ నవల రచయిత విభూతి భూషణ్ బెనర్జీ రచించిన పథేర్ పాంచాలి నవలనే 1955 సినిమాగా నిర్మించి భారతీయ వాస్తవిక చలన చిత్రోద్యమానికి శ్రీకారం చుట్టారు సత్యజిత్రే గారు. ఎంత ప్రయత్నించినా ఆ చిత్ర నిర్మాణం కోసం ఎవరి నుంచి ప్రోత్సాహం లభించలేదట ఆయనకి. చివరికి తన భార్య నగలతో సహా తన ఆస్తులన్నీ అమ్ముకుని ఆ నిర్మాణానికి దిగారు అని చెబుతూ ఉంటారు. ఆ సినిమా పాత్రల కోసం ప్రొఫెషనల్ నటుల్ని కాకుండా ఏమాత్రం అనుభవం లేని వారిని ఎన్నుకున్నారట ఆయన. మొత్తంగా అవుట్డోర్ షూటింగ్తోనే సినిమా పూర్తి చేసి సహజత్వానికి నిలువుటద్దం పట్టారు. అయితే పథేర్ పాంచాలి సినిమా పాశ్చాత్య దేశాల్లో విజయ ఢంకా మోగించిన తరువాతే భారతీయ ప్రేక్షకులు దాని విశిష్ట

తను గుర్తించారట. బెంగాల్లో 1930లో నెలకొన్న నాటి తీవ్రమైన కరువు, ఆనాటి దారిద్ర్యాలను సత్యజిత్ రే ఈ సినిమాలో అత్యంత వాస్తవికంగా చిత్రించారు అని చెబుతారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెడ్స్ పై బన్మస్కా.

ఈ పథేర్ పాంచాలి విజయంతో ప్రేక్షకులు కేవలం ముగ్ధ మనోహరత్వాన్ని మాత్రమే కాదు, సహజంగా చిత్రిస్తే మానవ జీవితంలో దారుణ పరిస్థితులను, విషాదాలను కూడా ఆదరిస్తారని, ఆకలింపు చేసుకుంటారని సత్యజిత్రే గారు రుజువు చేశారు. సినిమా మొత్తాన్ని ఆ కరువు చుట్టూనే తీయడం ఒక రకంగా సాహసమే. అయితే

ఆ సాహసం అతని స్థానాన్ని కీర్తి శిఖరాల మీదికి చేర్చింది. ఆ చిత్రం కథ విషయానికి వస్తే, బెంగాల్లోని ఒక కుగ్రామంలో నివసిస్తున్న ఒక పురోహితుడి భార్య, ఒక కూతురు, ఒక బాబు ఉంటారు. కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న ఆ గ్రామంలో అతనికి ఇల్లు గడవటమే కష్టంగా ఉంటుంది. అందుకే కలకత్తా వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించుకుని వద్దామని వెడతాడు. నాలుగైదు మాసాలు గడిచినా అతడు పెద్దగా ఏమీ సంపాదించలేకపోతాడు. చివరికి ఒకరోజు ఏదో కొంత సంపాదించుకొని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుందామని వస్తాడు. కానీ అప్పటిదాకా రహస్యంగా ఉంచిన అతని కూతురి మరణం గురించి తెలుసుకొని కుప్పకూలిపోతాడు. ఇక లాభం లేదనుకొని తన భార్యను కొడుకును తీసుకుని కలకత్తా వెళ్ళిపోతాడు. వాస్తవానికి బథేర్ పాంచాలిని విషాదాంతంగానే చిత్రిస్తాడు. అయితే విషాదాలు జీవితాన్ని తాత్కాలిక ప్రతిష్టంభనకు గురి చేయగలవే కానీ జీవిత చైతన్యాన్ని ఆపలేవు అన్నది నిజం. జీవితం అనంతంగా సాగిపోతూనే ఉంటుందనే సత్యాన్ని కూడా ఆయన అంతర్లీనంగా ధ్వనింపజేస్తాడు. సత్యజిత్రే గారి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అంత ఆదరణ రావడానికి ఇదొక ప్రధాన కారణం అయ్యింది అని చెప్పొచ్చు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై బన్ మస్కా.

యువ దర్శకులకే కాదు, ఆయన సమకాలీనులకు కూడా సినిమా నిర్మాణానికి సంబంధించిన పథేర్ పాంచాలి ఒక సిద్ధాంత గ్రంథమైంది. ఈ నవలలో గల మానవత్వం, జీవిత వాస్తవాలు సత్యజిత్రేను అమితంగా ఆకర్షించాయి. అందుకే తన తొలి సినిమా తీయటానికి ఆ నవల్ని ఎన్నుకున్నారట ఆయన. నగరంలో పుట్టి నగరంలోనే పెరిగిన సత్యజిత్రేకు గ్రామీణ జీవనం గురించి పెద్దగా తెలియదు. అందుకే నగరానికి దూరంగా వెళ్ళి పల్లె హృదయాన్ని అర్థం చేసుకోవటానికి ఎంతో శ్రమించారు ఆయన. వాతావరణాన్ని, జీవితాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటూ పోతే చలనచిత్ర నిర్మాణం అంత క్లిష్టమవుతూ ఉంటుంది. కాకపోతే ఆ జీవిత సత్యాలని, వాస్తవాలని ఆవిష్కరించడానికి ఎంత కృషి చేస్తే అంతటి మానవ విలువలు గల గొప్ప చిత్రం తయారవుతుంది అంటారు ఆయన. నిజానికి సత్యజిత్రయ్య గారు ఒక చిత్ర

ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. కళాశాల చదువు పూర్తి చేసిన వెంటనే ఠాగూర్ విశ్వవిద్యాలయంలో తన పేరు నమోదు చేసుకున్నారు. కాకపోతే అంతకు కాస్త ముందే సంగీతం పట్ల అతనికి ఆసక్తి పెరిగింది. ఆ క్రమంలో భారతీయ పాశ్చాత్య సాంప్రదాయ సంగీత ధోరణులు రెండింటినీ ఆకలింపు చేసుకున్నారు. అదే సమయంలో సినిమా మాధ్యమం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆ ఆలోచనలు పెరిగాయి. ఇవన్నీ పథేర్ పాంచాలి సినిమా నిర్మాణానికి పురికొల్పేలా చేశాయి. ఆ తర్వాత అపరాజిత, అపూర్, సంసార్, కాంచన గంగా, చారులత వంటి మరెన్నో కళాఖండాలు వరుస పరంపరగా అతని చేతిలో ప్రాణం పోసుకున్నాయి. ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని సినిమా తీయవలసిన అవసరం సత్యజిత్రేకి ఎప్పుడూ రాలేదుట. తన ఇష్టప్రకారం సినిమాలు తీస్తూ వెళుతుంటే తనకంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులు తయారయ్యారు. ఈ మాటే చెబుతూ గరై బైరే సినిమా కలకత్తా నగరంలో కాదు మారుమూల గ్రామాల్లో కూడా విజయవంతంగా నడిచింది అంటారు. ఇది పెరిగిన ప్రేక్షకుల స్థాయిని చెబుతోంది. ప్రేక్షకులు తమ నుంచి తాము పారిపోవడానికి వ్యాపార సినిమాలు కూడా చూస్తున్నారు. కానీ వాటితో సంతృప్తి కలగక కొత్త తరహాలో వచ్చే సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు అంటారు సత్యజిత్రే గారు. సత్యజిత్రే గారు తన సినిమాలన్నింటినీ బెంగాలీ భాషలోనే నిర్మించారు. అందువల్ల అవేవి మొత్తం భారత ప్రజల్ని చేరలేకపోయాయన్న వ్యధ ఆయనను వేధిస్తూ ఉండేది. ఆ అసంతృప్తే ఆయనను శత్రంజ్ కీ కిలాడి అనే హిందీ సినిమా తీసేందుకు పురికొల్పిందట. కాకపోతే అదే అతని చివరి సినిమా అయింది. సాహసమే ఊపిరిగా సాగిపోయిన ఆ మహాదర్శకుడిని నవతరం ఎంతవరకు స్ఫూర్తిగా తీసుకుంటుందో చూడాలి అన్నది లేనేలేదు, తీసుకుంటూనే ఉంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్ వస్తాయని అధికారులు చెప్పారు. సరిహద్దులు మినహా అన్ని రాష్ట్రాలు, రాజధాని నగరాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ వేమ నరేందర్రెడ్డి ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ల సీఎండీలు

తో కలిసి రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనను, జాతీయ సమగ్రతను పెంపొందిస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో నిర్వహించిన మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నీట్లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని నమ్మించే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విద్యార్థులు తల్లిదండ్రులకు సూచించారు. నీట్ పరీక్షల నేపథ్యంలో అటువంటి మోసగాళ్ల బారిన పడవద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. న్యాయ ప్రక్రియకు సాంకేతికతను జోడించడం ద్వారా ఖర్చులు దూరభారాలు తగ్గి సత్వర న్యాయం అందుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అపహరణ గురై తమ దేశానికి చెందిన 657 ప్రాచీన కళాఖండాలను అమెరికా తిరిగి భారత్కు అప్పగించింది. ఈ మేరకు మాన్హాటన్ జిల్లా అటర్నీ ఆల్విన్ బ్రాక్ ప్రకటించారు. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి హాజరైన రాయబారి రాజలక్ష్మి కదం సమక్షంలో ఈ కళాఖండాలను మనకి తిరిగి అప్పగించారు. జైల్లో ఉన్న మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూచీని గృహ నిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ మీడియా తెలియజేసింది. పోలీసుల సమక్షంలో ఉన్న సూచీ ఫోటోను ఈ సందర్భంగా విడుదల చేసింది. డెన్మార్క్లో జరుగుతున్న థామస్ కప్ సెమీఫైనల్లో భారత్ ఈవేళ ఫ్రాన్స్తో తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్లో తాపేపై ఘన విజయం సాధించిన భారత్కు లక్ష్యసేన్, సాత్విక్, చిరాగ్ జంట అద్భుత విజయాలను అందించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. 9:03 దాటి 57 సెకండ్లోకి మనం ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాం. అయితే ఇవాళ మనం మాట్లాడుకునే అంశం గురించి నేను చెప్పిన తర్వాత మీరు హెలో రెయిన్బోలో ఫోన్ చేయాల్సిన నెంబర్స్ ఏంటంటే 0402323003004023234821, 0402970475. ఇవి మా నెంబర్స్ అండి. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. అయితే విషయం విన్న తర్వాత ఫోన్ చేసి మాట్లాడితేనే మంచిది. మీరు కంటిన్యూస్గా వింటే ప్రీవియస్గా చేసిన కాలరు చెప్పిన విషయాలు మీరు చెప్పేటప్పుడు రిపీట్ కాకుండా ఉంటాయి, అది వినే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ మాట్లాడగలిగితే చాలా మంచిది, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ మనం ఆలోచించి చేయటం చాలా మంచిది. అయితే విషయం ఏంటంటే చాలా సింపుల్ అండి, మీకు నచ్చిన సినీ గేయ రచయిత ఎవరు, అది ఎందుకు నచ్చారు అన్న దాని గురించి కూడా కొంచెం చెప్పొచ్చు. మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి చెప్పాలి అని అంటే 0402323003023234821297045 ఈ నెంబర్లో దేనికి ఒకదానికి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, ఆ తర్వాత మీకు ఒక మంచి పాట.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై హలో రెయిన్బోలో. మీరు మాట్లాడే అంశం, మీరు మాట్లాడదలుచుకున్న అంశం, మీకు నచ్చిన సినీ గేయ రచయిత మనతో మాట్లాడడానికి. నమస్తే అండి.
3: నమస్కారం అండి. నాగేశ్వరరావు బుల్శెట్టి ఫ్రమ్ హైదరాబాద్.
2: సార్ చెప్పండి, బాగున్నారా?
3: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
2: నేను సూపర్ అండి.
3: సార్, సి నారాయణ రెడ్డి గారు నా మనసు దోచిన మనిషి.
2: అచ్చా,
3: పోతే ఆయన గారు రాసిన పాటలు కోకొల్లలు సార్,
2: కోకొల్లలు.
3: దాంట్లో ఒక్కటి, నన్ను దోచుకుందు ఒకటి వన్నెల దొరసాని, కన్నులలో
2: అది అది పక్క నుంచి ఎవరో ప్రాంప్ట్ ఇస్తున్నారు కదా మీకు.
3: నేను మార్నింగ్ వాక్ లో ఉన్నా.
2: వాళ్ళందరినీ దోచుకున్నారు
3: అందరూ, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు.
2: ఎంకరేజ్ చేస్తురా?
3: పోతే ఆయన జ్ఞానపీఠ అవార్డు.
2: అవునా? అచ్చా,
3: మొట్టమొదలు వచ్చింది ఆయనకేనే.
2: సూపర్.
3: పోతే ఇంకోటి సార్, సార్ మురళి గారు
2: చెప్పండి.
3: గజల్ ప్రక్రియ కనిపెట్టిన మహానుభావుడు తెలుగులో.

0: అవునా? ఓ వండర్ఫుల్
1: ఆ
0: ఇన్ఫర్మేషన్ అండి. హా
1: తెలుగులో గజల్స్ రాసిండు ఆయన.
0: అచ్చా. సో ఇటువంటివి కొన్ని తెలియని విషయాలు తెలియజేస్తే అందరం సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ
0: ఇగో
1: మచ్.
0: మీరు దోచుకున్న పాట వస్తుందండి.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు రెయిన్బో. హలో రెయిన్బోలో మంచి మంచి పాటలు, మంచి మాటలు. అయితే మనం మాట్లాడుకుంటున్నాము మీకు నచ్చిన సినీ గేయ రచయిత ఎవరు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి.
1: నమస్తే.
0: నమస్తే సార్.
1: నేను రఘువీర్ గౌడ్, యాపూర్ ఓల్డ్ సిటీ,
0: ఓల్డ్ సిటీ,
1: హైదరాబాద్.
0: చెప్పండి సార్, బాగున్నారా?
1: దేవుడు బాగున్నాను సార్. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, అతను రాసింది 170 పాటలే.
0: అచ్చా.
1: కానీ అమృతం లాగా ఉంటాయి ఆయన పాటలు.
0: ప్రతి పాట అమృతమేనండి. అసలు
1: ప్రతి మాట, ప్రతి పాట అమృతమే. 170 పాటలే రాసింది ఆయన. తర్వాత ఛాన్స్ దొరికిందంటే సిరివెన్నెల గారు.
0: సిరివెన్నెల గారు,
1: ఆత్రేయ గారు అయితే మనసున్న చెవులకే వినిపి
0: మనసు కవి ఆయన.
1: మనసున్న చెవులకే వినిపిస్తారు.
0: అవును, కరెక్ట్ అండి.
1: అంటే వేరులకు అర్థం కావాలి. గోపి గారు కూడా బాగా రాశారు. ఇక వేరులు అందరు రాస్తారు, ఛాన్స్ దొరకాలి వాళ్ళ.
0: అవునవునవునవును,
1: వాళ్ళు నిరూపించుకోవాలంటే ఛాన్స్ రావాలి.
0: సో
1: స్టాంప్లు వేసేస్తారు.
0: స్టాంప్లు
1: ఈ పాటలు, ఇట్లా పాటలు రాస్తారు, ఇలా ఈ క్లైవే రాస్తారు, ఇలా మనసు పాట రాస్తారు. మనోడు గడ్డినది నేను.
0: అది అది అది,
1: ఛాన్స్ ఇచ్చి తీసుకోరు, పిండుకోరు వాళ్ళ దగ్గర ఏమున్నది ఏం కథ.
0: అవునవును,
1: అలా ఛాన్స్ ఇస్తే రాస్తారు ఎవరైనా.
0: అవును సార్, కరెక్ట్.
1: మనం స్టాంప్ వేయద్దు. క్లబ్ పాట రాత్రే ఆ రుద్రు రాస్తారు, తర్వాత వేటూరి రాస్తారు, అయిపోయి వాళ్ళిద్దరికే ఛాన్స్ ఇస్తారు అట్లా.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే.
0: సో హలో. హలో
2: సార్, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మురళి గారు, శ్రీనివాసరావు మలక్పేట అండి.
0: చెప్పండి సార్, మీకు నచ్చిన సినీ రచయిత, గేయ రచయిత.
2: సార్, నేను ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పినట్టుగా శ్రీనారాయణ రెడ్డి గారే సార్ మాకైతే.
0: ఫ్యానా మీరు కూడా? తెలిసిపోయింది చూసారా, అందుకనే మీకోసం ఆ పాట కూడా వినిపించేసారు నేను.
2: అదే సార్, అదే సార్. అయితే నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే యాక్చువల్ గా ఆయనది చిరిపల్లి అనే ఊరు సార్. యాక్చువల్ గా ఆయనది సి కాదు, ఎస్ వస్తుంది. ఆ కాలంలో పాటు ఆ హెడ్ మాస్టర్ కు తెలియకుండా ఆయన సిఎన్ రాసేసారు కాబట్టి అప్పటి నుంచి అది తిరుపల్లి యాక్చువల్ గా శ్రీనారాయణరెడ్డి, శ్రీనారాయణరెడ్డి అంటుకుంటూ వచ్చింది. ఆయనది ఎస్ అనమాట. నేను ఇంత పర్ఫెక్ట్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కడైతే అప్పుడు పాత మన కార్పొరేషన్ లో, మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నప్పుడు ఒక గురుదేవ్ సింగ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఆ ఊరి వాడు, సేమ్ నారాయణ రెడ్డి గారి ఊరు. అది అతను చెప్పిన అన్న పేరు సి కాదు, యాక్చువల్ గా ఎస్ వస్తుంది. కానీ ఏమిటంటే అది వాడకలో తెలియదు కదా సార్, అప్పుడు ఏళ్ల కింద, కొన్ని 50 ఏళ్ల
0: కింద ప్రసిద్ధి చెందారు ఆయన.
2: అలా అట్లాగా ప్రసిద్ధి చెందిపోయారు కాబట్టి అలాగే కంటిన్యూ అవుతా పోయింది అనమాట. కాబట్టి అట్లాగా మనకి తెలిసిన.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్.
0: దేవులపల్లి గారి రచన అండి ఇది, మల్లీశ్వరి సినిమాలో చీ పాట.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై. హలో రెయిన్బోలో మనం అంతా మాట్లాడుకుంటున్నాం. మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి మాట్లాడుతున్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే అండి.
2: శుభోదయం. బంగారాస్తం మాట్లాడు.
1: శుభోదయం మేడం. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: బ్రహ్మాండంగా ఉన్నామండి. ఎండలకి
1: చెప్పండి,
2: పాట అనగానే ప్రాణం వస్తుంది అన్నమాట.
1: అంతే అంతే, ఎండ నీడగా మారిపోతుంది.
2: అంతే, తప్పదు. అయితే ఇప్పుడు అందరూ చెప్పేశారు సీనియర్స్, సీనియర్స్ ఒక్కళ్ళు ఆని ముచ్చారు వాళ్ళంతా. కాకపోతే శ్రీశ్రీ గారు అనగానే విప్లవం గారు అలాగే అనుకుంటారు చాలా మంది. కానీ డాక్టర్ చక్రవర్తిలో పాట మనసున మనసు బ్రతుకున్న బ్రతుక, ఆ పాట రాసింది శ్రీశ్రీ అని చాలా మందికి తెలియదండి. ఎంత అర్థం ఉంటదండి.
1: తోడొకరు నిన్న మహాభాగ్యం,
2: మహాభాగ్యం,
1: మహాభాగ్యానికి అదా డెఫినేషన్?
2: అది నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,
1: నీకోసం కన్నీళ్లు
2: దించుటకు. అంత అర్థం ఉంది చూడండి ఆ పాటలో.
1: నిజమండి, నేను తప్పకుండా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను.
2: థాంక్యూ సో మచ్.
1: హలో, హలో,
3: హలో,
1: నమస్తే.
3: నమస్కారం మురళి గారు.
1: నమస్తే సార్.
3: బాగున్నారు సార్?
1: నేను బాగున్నాను సార్.
3: వెరీ గుడ్ సార్, మంచి. లాస్ట్ వీక్ కూడా మా తాతగారి ఏజులు, కొడుకులు ఏజులు, తండ్రుల ఏజులు వాయిన్ చేశారు.
1: వాయిన్ చేశాం,
3: బ్రెయిన్ వాష్ చేశారు. బ్రెయిన్ వాష్ అయిపోయింది అందరి. చాలా బాగుంది, మంచి ప్రోగ్రామ్ అది. నాలెడ్జ్ ఎందుకంటే ఊహ ఆలోచన చేసేస్తారు అనమాట.
1: అవునవునవును.
3: అలాగే ఇప్పుడు మనకి సినీ గేయ రచయితలు అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు అంతా చెప్పారు చినారాయ గారు అని చెప్పని. ఆయన ఏరేనా సార్?
1: అవునండి, చెప్పండి సార్ తొందరగా.
3: మంగభాస్కర్ గారి వాయిస్ వస్తున్నది?
1: లేదు, చెప్పండి, మీరు మాట్లాడండి.
3: అయితే చినారాయ గారు ఫస్ట్ చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత పాత వాళ్ళు అంటే ఆత్రేయ గారు సార్. ఆత్రేయ గారు ఏమిటంటే ఆయన ఒక అక్కినేని నాగేశ్వర గారితో కాలేజ్ సాంగ్ తీయాలి అంటే కాలేజీకి వెళ్ళిపోయేవారనమాట. అక్కడ ఎలా ఉంటుంది ఈయనకి, ఎవరు ఎవరికి ఈయన ఆత్రేయ గారిని గుర్తుపట్టేవారు కాదు. ఓ చెట్టు కింద కూర్చొని ఎలా చూసి రాసుకునేవారు అనమాట. అలాగే ఓ పార్క్ లో సాంగ్ పార్క్ వెళ్ళిపోయేవారు. అప్పుడు మా చిన్నప్పుడు చెప్పేవారు అనమాట. అలాగే ఆ పార్క్ లో కూడా నేను చూశాను, కానీ తర్వాత తెలిసింది ఈయన ఆత్రేయ గారు వచ్చారు మన పార్క్ కి అని. హలో సార్, నమస్కారం. వినిపిస్తున్నా సార్?
1: సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్ మీరు.
3: ఆత్రేయ గారు ఏదైనా ఒక సాంగ్ ఇచ్చేయండి. ఓలటి ప్రభాకరం, నమస్కారం.
1: సార్ చెప్పండి. హలో,
3: హలో, వినిపిస్తున్నా?
1: వినిపిస్తుంది సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పి మాట్లాడండి సార్ మీరు.
3: అదే చెప్పాను కదా సార్, శ్రీనారాయణ గురు.
1: అదే అదే అదే

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై మంచి మంచి పాటలండి. మనం సినీ గేయ రచయిత గురించి మాట్లాడుతున్నాం. మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి మీరు మాతో మాట్లాడచ్చు. మనతో మాట్లాడడానికి నమస్తే అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం.
0: శుభోదయం సార్, చెప్పండి.
1: నేను కీర్తి రాజ్ కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి సార్.
0: చెప్పండి సార్.
1: నాకు నచ్చిన రచయిత జాలాది రాజారావు గారు.
0: జాలాది రాజారావు గారు, సూపర్ అండి.
1: అవును సార్. ఈయన రచనలు పండితులను పామరులను కూడా రంజింపజేస్తాయి సార్.
0: అవునవునండి, కరెక్ట్.
1: మన చిరంజీవి గారు నటించింది మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమాలో యాతమేసి తోడినా ఏడు ఎండదు,
0: పొగిలి పొగిలి ఏడ్చిన
1: బొంత నిండదు.
0: అది ఎంత బాగుంటుంది అసలు, ఎంత మంచి.
1: ఇంకొక పాట సార్, సూరత్తుకు జారుతుంది సితుక్కు సితుక్కు వాన చిలుక, వాన చినుకు.
0: అచ్చా,
1: ఇది కూడా సూపర్ పాట.
0: అచ్చా, ఇదే సినిమా అండి?
1: ఇది బహుశా అదే సినిమానే గానీ జాలాది రచననే.
0: జాలాది రచననే, అదే తెలిసిపోతుంది. అంత లోతుగా ఉంది చూడండి భావం,
1: చాలా లోతుగా ఉంటుంది సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: సార్ సార్, ఒక మాట
0: చెప్పండి.
1: నాకు మనసు ఎప్పుడైనా బాగులేనప్పుడు ఇతని పాట

0: వింటూ ఉంటాను సార్. చాలా సూపర్.
1: మీ మనసు బాగాలేనప్పుడు మమ్మల్ని కూడా వింటూ ఉండండి, కంటిన్యూస్గా వింటూ ఉండండి, అదే బాగా అయిపోతుంది. థ్యాంక్ యూ.
0: అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: హలో,
2: హలో
1: నమస్తే అండి.
2: సార్. నమస్కారం సార్.
1: చెప్పండి సార్.
2: సార్ నా పేరు మురళి. బాగున్నారా సార్?
1: మురళి గారు బాగున్నాను, మీరు ఎలా
2: సార్
1: ఉన్నారు?
2: ఇంకోటి ఏంటంటే, బాగున్నాను సార్, ఇంకోటి ఏంటంటే ఒక రచయిత పేరు చెప్పడం వల్ల ఇంకా వేరే వాళ్ళని తక్కువ చేసినట్టు అని అని నాకు భావన అనిపిస్తుంది సార్. కాకపోతే ఏంటంటే అందరు సార్, దేవులపల్లి కృష్ణశాస్త్రి నుంచి నిన్నటి భాస్కర్ పట్ల గారి దాకా అందరు, ఇంకా ఇంకా కొత్త రచయితల వారు అనంత శ్రీరాములు గారు అందరు మంచి పాటలే రాసింది సార్.
1: అవును.
2: ఇంకోటి ఏంటంటే ఒక్కరు దాంట్లోకి వెళ్ళినా కూడా ఇది బాగులేదు అనే విధంగానైతే ఉండదు సార్, అన్ని మంచిగున్నాయి పాటలు. అలాగే నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన దాంట్లో మచ్చుతునక ఒకటి, రుద్రవీణ నుంచి చుట్టుపక్కల చూడరా చిన్నవాడ చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ. ఇంకోటి ఏంటి సార్, ఇంకోటి ఎన్నో సార్లు మేము శ్రవణ కుమార్ అని కథ విన్నాము, కానీ ఎన్నిసార్లు మళ్ళా మీరు చెప్తే మాత్రం అది ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ మీ స్వరంతో. వందనంలో చాలా బాగా అనిపించింది సార్. వాస్తవానికి మీరు ఏ రైటర్ మేము వందల సార్లు నిండొచ్చు, వందల సార్లు నిండొచ్చు వినలేదని కాదు, మళ్ళా మీరు చెప్తుంటే ఆ కొత్త అనుభూతిని పొందుతాను సార్. నేనైతే నా మటుకు
1: థ్యాంక్ యూ అండి.
2: గ్రేట్
1: థ్యాంక్ యూ
2: డే
1: సో
2: సార్.
1: మచ్.
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: యూ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సో గైజ్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే 2323003020 2323482 1297 04715 ఈ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి 101.9 మెగాహెర్ట్స్.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై హలో రెయిన్బోలో మనం మాట్లాడుకుంటున్నాం. మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి మనతో మాట్లాడడానికి నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: నమస్తే సార్, చెప్పండి.
2: అనిల్ కుమార్, ఏఎస్ నగర్.
1: అనిల్ కుమార్ గారు,
2: సో ఎంత హార్ట్ అంటే రిలాక్సింగ్ టాపిక్ అంటే అసలు మొదటి నుంచి మీ పాటలు వింటుంటే అసలు అంత మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. అన్ని నచ్చిన పాటలే.
1: అవునవునవును.
2: సో నేను పాట పాడతాను, ఆ రైటర్ గురించి కూడా చెప్తాను.
1: చెప్పండి.
2: చిన్నగా మౌనమే భాషవో మూగ మనస, మౌనమే భాషవో మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు.
1: సూపర్ అండి. మీ పాట బ్యాక్గ్రౌండ్ గా వస్తుంది కూడా, నేను పెట్టాను.
2: ఆత్రేయ గారు, సో మనసు కవి, ఆయన పాటలు కోకళ్ళలు. అసలు అంటే మన రైటర్స్ ఎంత బాగున్నారంటే ఒక్కరు కాదు, అసలు ఒకరి గురించి చెప్తే ఇంకొకరికి బాగలేరని కాదు, అసలు గ్రేట్ అండి.
1: అదే మనకు సమయం చాలదు అసలు అన్నిటి గురించి మాట్లాడాలంటే,
2: అందుకని ఏదో ఒక్కరి చెప్పాలి కాబట్టి ఇదండి. ఈ పాట వీలైతే వేయండి, చాలా ఉన్నాయి ఆయన పాటలు.
1: తప్పకుండా వినిపిస్తుందా? పాట వినిపిస్తున్నాను.
2: సరే, థ్యాంక్ యూ.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం మాట్లాడుకుంటున్నాము హెలో రెయిన్బోలో. మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి మాట్లాడుతున్నాం మనం. మనతో మాట్లాడడానికి నమస్తే అండి. హలో.
2: హలో, శుభోదయం.
1: శుభోదయం. శుభోదయం మేడం.
2: బాగున్నారా?
1: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను.
1: చెప్పండి.
2: నాకు సాలూరు రాజేశ్వర్ గారు అంటే ఆయన సంగీతం అంటే చాలా ఇష్టం.
1: అచ్చా.
2: ఆయన ఇప్పుడు ఆయన కుమారులు కూడా సాలూరు కోటేశ్వరరావు గారు, సాలూరు వాసురావు గారు వీళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్షన్ అవన్నీ చేస్తున్నారు. ఆయన చేసిన ఏంటంటే భక్త ప్రహ్లాద, మిశ్రమ్మ, పూజాఫలం, మల్లీశ్వరం, చెంచులక్ష్మి, డాక్టర్ చక్రవర్తి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెంచులక్ష్మి యాదగిరి నరసింహస్వామి చెంచులక్ష్మి నరసింహస్వామి అంటారు. ఆయనే వచ్చి అక్కడ వెళ్ళారట. అందులో ఎన్న పాట వేయండి, చెట్టు లెక్కల వాహనం పాట ఉంది, చాలా ఉన్నాయి కానీ నాకు అదే గుర్తుంది.
1: ఘంటసాల మాస్టర్ జిక్కీ గారు పాడిన పాట మీకోసం.
2: రాజేశ్వరరావు గారు, అంజలి దేవి గారు వేశారు.
1: రైట్ రైట్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9.
1: ఎస్ బస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెర్ట్స్. మనం మాట్లాడుకుంటున్నాము సినీ గేయ రచయిత గురించి. మనతో మాట్లాడడానికి నమస్తే అండి.
2: నమస్తే సార్, గుడ్ మార్నింగ్, శుభోదయం. టాపిక్ చాలా బాగుంది. కే రమేష్ మాట్లాడుతున్నాను సార్.
1: రమేష్ గారు,
2: నాకు చాలా చాలా చాలా ఇష్టమైన రచయిత అంటే శ్రీశ్రీ అండి.
1: శ్రీశ్రీ గారు
2: ఆకాశానికి తూట్లు పొడుస్తాడండి.
1: నిజంగానే
2: మరో ప్రపంచం అని కొత్త ఇది చేశాడు అనమాట. ఆయన్నే సృష్టించాడనమాట.
1: అదే, మరో ప్రపంచాన్ని సృష్టించారు. నిజంగానే
2: సృష్టించాడనమాట. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి రథ చక్రం, అది కూడా చాలా బాగుంటుంది సార్. అది అయితే వెలుగునిడల సినిమాలో ఒక పాట ఉంది సార్, కళ్ళ కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారిలో బలి చేయకని సాంగ్ ఉంది సార్. అది రేడియోలో వస్తుంది అనమాట. రేడియోలో వచ్చేటప్పుడు ఒక అతను ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రం దగ్గర పోయాడట. అయితే ఈ పాట విని రిటర్న్ వచ్చి మళ్ళీ ఆయన శ్రీశ్రీకి ఇది చేశాడు అనమాట. మీరు చెప్పుకుంటే వల్ల నేను ఈ పాట విని నేను రిటర్న్ వచ్చి నేను ఇది చేస్తున్నాను. ఇంతకుముందు మీరు చెప్తున్నారు సార్, ఆమె మన కొత్తగా వచ్చిన ఆర్యే సార్, ఆమెకు ఆమె చనిపోయిందని చెప్పారు చూడు, అడుగుతున్నారు చూడు.
1: అది కాదండి, అది కాదు. ఓకే ఓకే
2: ఓకే,
1: రైట్ రైట్. సో అది ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము. మంచి సినీ గేయ రచయితల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా ఏదైనా చెప్పాలి అని అంటే, ఎవరైనా సినీ గేయ రచయితల గురించి మాట్లాడాలి అని అంటే 2323003023234821297047415 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

0: ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. మనం మాట్లాడుకుంటున్నాం మీకు నచ్చిన సినీ గేయ రచయిత గురించి మాట్లాడుతున్నాం. మనతో మాట్లాడడానికి నమస్తే అండి.
1: నమస్తే అండి, నా పేరు నిహారిక. నేను సైనిక్పురి నుంచి కాల్ చేస్తున్నాను.
0: హాయ్ నిహారిక, ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: కరెంట్లీ అంటే ఇంకా జాయినింగ్ రాలేదన్నమాట, బీటెక్ అయిపోయింది.
0: ఓ, వెయిటింగ్ ఫర్ జాబా? లేకపోతే ఆపర్చునిటీ ఉందా ఆల్రెడీ?
1: సారీ,
0: ఆల్రెడీ వర్కింగా లేకపోతే ఏదైనా వచ్చిందా అవకాశం ఆల్రెడీ?
1: ఇంతకు ముందు వచ్చింది, మధ్యలో గవర్నమెంట్ జాబ్ చేద్దామని
0: ఓ
1: కొంచెం గ్యాప్ తీసుకున్నాను.
0: సూపర్. ఇప్పుడు మీకు
1: సో
0: నచ్చిన సినీ గేయ రచయిత?
1: ఎస్, నాకు చంద్రబోస్ గారు అండ్ సిరివెన్నెల గారు సాంగ్స్ అంటే చాలా బాగా ఇష్టం. మీ రేడియోలో వింటూనే ఉంటాం డైలీ.
0: అవునా, వింటూ ఉండండి, విపరీతంగా వినిపిస్తూ ఉంటాం మేము మంచి మంచి పాటలు.
1: అవును, మాకు షాప్ ఉందన్నమాట ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ ప్లస్.
0: ఓకే,
1: గోకుల్ బేకరీ అని ఇక్కడ
0: అచ్చా అచ్చా.
1: నారాయణమూర్తి దగ్గరలోనే. సో డాడీ కూడా వింటూనే ఉంటారు, టీవీ అసలు ఆన్ చేయరు, ఓన్లీ రేడియోనే వింటారు.
0: అవును, అది మన పని మనం చేసుకోవచ్చు, ఇటు పాటలు వినొచ్చు, అప్డేట్ అవ్వచ్చు,
1: అవును
0: చాలా ఉంటాయి.
1: అవును.
0: సో ఎనీవేస్, మీకు కావాల్సిన ఒక పాట మంచిది వినిపిస్తా అండి. శ్యామ్ సింగ్ రాయలోంచి పాట వినిపించిన సిరివెన్నెల అని.
1: అవును, సిరివెన్నెల సాంగ్ బాగుంటుంది, అది
0: బాగుంటుంది, అది వినిపిస్తాను. అండ్ యునో, ఆల్ ద లక్ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ చాలా బాగుంటుంది, బాగా బాగా చెప్తారు మీరు.
0: థ్యాంక్ యూ సో మచ్ మా. చలో బాయ్.
1: థ్యాంక్ యూ, బాయ్.

అదండి, ఇవాళంతా చాలా సరదా సరదాగా ఇప్పటిదాకా గడిచిపోయిందిగా. ఈ రోజంతా ఇంకా సరదా సరదాగా గడవాలని కోరుకుంటున్నాను. అండ్ జయశ్రీ ఆల్రెడీ స్టూడియోలో ఉంది, నేను ఎంటైర్ కన్సోల్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. అండ్ మీరైతే కంటిన్యూస్గా వింటూ ఉండండి, లాట్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది మీకు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మంచి పాటలు, మంచి మంచి మాటలు. ప్లీజ్ అప్డేట్ యువర్ సెల్ఫ్. Have fun, frolic and happiness continuously.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 8.7% వృద్ధితో 243,000 కోట్ల రూపాయలకు చేరాయి. రిఫండ్లపోను నికర వసూళ్లు 211,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆదాయం 25.8% పెరిగి 57,580 కోట్ల రూపాయలకు చేరుకోవడం ఈ గణనీయమైన వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. తెలంగాణలో ఏప్రిల్ నెలలో 4,621 కోట్ల రూపాయల రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ధి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాహన విక్రయాలు 27% వృద్ధితో 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. పన్నుల కొత్త వడ్డీ రేట్ల తగ్గింపు సానుకూల ప్రభావం చూపాయని మారుతి సుజుకి పేర్కొంది. మారుతి, హ్యుండై, కియా సంస్థలు రికార్డు స్థాయిలో సరఫరాలతో వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని 2 నియోజకవర్గాల్లో గల 15 కేంద్రాల్లో ఈవేళ ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యల కారణంగా గతంలో ఇక్కడ పోలింగ్ నిలిచిపోవడంతో ఎన్నికల అధికారులు తాజా ఏర్పాట్లు చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గట్టి భద్రత నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాషింగ్టన్ టెక్సస్లోని హిల్ కంట్రీ ప్రాంతంలో ఒక చిన్న విమానం చెట్లండి కొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 2:30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్ వస్తాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని కన్నా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్త ఉత్సవంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రోడ్ సేఫ్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 సంబంధించి మొత్తం 136,418 దరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి రమేష్ తెలియజేశారు. దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగిసిందని, రేపటి వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించామని చెప్పారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశికాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష రేపు జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2:00 నుంచి 5:20 వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. 11:00 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అయితే 1:30 తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందవలసిన దాదాపు $5 బిలియన్ ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగన్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: appearance at the AFC Under-17 Women's Asian Cup since 2005, ending a 21-year wait at this level as the Under-17 national team kicks off their campaign against Australia in China today. And that is the end of this news bulletin.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

రేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: मैं महाराष्ट्र में था, रमजान में इबादत के लिए
1: कैसा
0: गया,
1: हुआ,
0: दुआओं में
1: कैसा हुआ
0: याद
1: सब
0: रखा आप
1: कुछ?
0: सभी को। अब वापस आ गया हूँ हैदराबाद आप
1: सबसे
0: सभी के
1: मिले,
0: लिए।
1: आप सबसे मिले, खुशी हुई?
0: जी हाँ
1: वेरी
0: बिल्कुल
1: नाइस, वेरी
0: बिल्कुल।
1: नाइस, थैंक यू। ख्याल
0: सभी से
1: रखिए
0: भाई,
1: अपना।
0: मैं जबिन बाजी को भी सलाम है, मुमताज बहन को भी, उनकी अल्लाह उनको खुश रखे, आबाद रखे, और आपको भी। आपकी जब आवाज सुनने मिलती है तो बस सारे दुख तकलीफा दूर हो जाते हैं, हमारी भी खुशी आ जाती है कि भाई
1: जी
0: तनहाई
1: श्री
0: दूर हो
1: खान
0: जाती
1: साहब,
0: है। ऐसा लगता है कि कोई है हमारे आरजी है, हमारे जय श्री जी, हमको चाहने वाले, हमको याद करने वाले।
1: वो हमारी
0: और आप
1: खुशनसीबी है, वो आपका प्यार है बस।
0: बिल्कुल बिल्कुल, और दिल से
1: थैंक
0: होना चाहिए, बस दिल से हमको एक रखे अल्लाह, नेक रखे,
1: जी,
0: बस किसी के अंदर कोई लालच मतलब मफावा कुछ ना हो, बस एक दिल वाली मोहब्बत हो।
1: दिल वाली मोहब्बत, दिल की
0: बिल्कुल
1: तस्वीर,
0: बिल्कुल।
1: इतनी सारी खूबसूरत बातें एक कॉल में कर दे तो कैसे। चलिए, अल्लाह
0: वो दिल नहीं
1: हाफिज।
0: करता है बिल्कुल, जो भी है टूटे फूटे अंदाज में।
1: अरे
0: ऐसा
1: नहीं नहीं
0: लगता है कि
1: बिल्कुल
0: मिल
1: नहीं।
0: गए हैं, हम सब मिले हुए हैं, तो कॉल रखने को दिल नहीं करता, लेकिन सबको भी मौका देना जरूरी
1: आप
0: है।
1: टूटे फूटे नहीं, आप बातों से इमारतें बनाते हैं शेर खान साहब। चलिए ठीक
0: मोहब्बत
1: है,
0: है आपकी, शुक्रिया,
1: बाय बाय,
0: जजाकल्लाह, अल्लाह हाफिज।
1: अल्लाह हाफिज। మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: బదన్ పే సితారే లపేటే హువే

మేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: ओके, वेलकम बैक. आप सुन रहे हैं FM रेनबो 101.9. पता है कितनी हलचल होती है स्टूडियो में. मेरे को लगता है कि आपको सब कुछ बता दूं, लेकिन गाना तो सुनना ज़रूरी होता है. तो जब आपका गाना प्ले होता है, यहाँ पे ढेर सारी मस्ती भी होती है. एक छोटा सा ब्रेक लेते हैं और फिर देखते हैं हमारे अगले कॉलर कौन है. स्टे ट्यून, डोंट गो एनी वेयर. बने रही है हमारे साथ, ये है FM रेनबो 101.9.
1: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: ఉల్లిగడ్డ తీపిచ్చాడు అనమాట, చిన్న స్మాల్ అనమాట. తీసి దాంతో దండలు గుచ్చి నాకు మా భార్యకు మెడలు వేసి ఫోటోలు తీశారనమాట.
1: ఏ
0: ఆ
1: క్యూట్.
0: ఫోటో చూసి మా మనోళ్ళు చూసి చాలా చాలా ఇది అయిపోయినాడు. అది ఇంత ఎంత మంచిగా చేశారు అది, అంత చాలా బాగున్నాయి అనమాట అవి. అది ఇప్పటికీ మా మమ్మ మా మనమలు మనమలని చూసి చాలా హ్యాపీ అవుతారు అనమాట.
1: yes yes
0: మేడం నాకు ఒక సాంగ్ కావాలి మేడం.
1: చెప్పండి.
0: బాబీ మూవీలో,
1: బాబీ ఓకే,
0: బాబీ మూవీలో అది మన సాంగ్ వచ్చింది చాబీ గో మేడం.
1: ఏది
0: అది మన చాబీ కూల్ గయా అనే పాట మేడం.
1: అచ్చా, హమ్ తుమ్ ఏక
0: అందులో
1: కమరే మే బంద్ హో.
0: అందులో మేడం ఈ సాంగ్ ఏదా.
1: ఓకే, తప్పకుండా,
0: ధన్యవాదాలు మేడం. చేరే
1: ధన్యవాదాలు. ఆల్
0: మీరు
1: రైట్,
0: వస్తే మాకు చాలా హ్యాపీ మేడం.
1: నాకు కూడా తెలుసా.
0: అదే అదే అదే
1: ఓకే,
0: దాదాపు 12-13 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను మీరు రావచ్చు.
1: నాకు 12, ఇది 12వ సంవత్సరం.
0: అదే అండి, ఆ రోజు మేము వింటున్నాం కదా.
1: ఎస్ ఎస్
0: మేమైతే 2004 2005 అప్పటి నుండి రెయిన్బో స్టార్ట్ అయిన అప్పటి నుండి కంటిన్యూ పెట్టినాం. వేరే ఛానల్ పెట్టకుండా ఇదే పెడుతున్నాను నేను కంపల్సరీ.
1: సూపర్. అయితే
0: ఇంకోటి ఏంటంటే వేరే ఛానల్ పెట్టి యాడ్స్ ఎక్కువ, మాటలు తక్కువ.
1: ఇక్కడ మాకు ప్రాధాన్యత, మాకు మీరే ప్రాధాన్యత, మాకు మీరు ఇంపార్టెంట్, లిసనర్స్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ రైట్, ఎక్ బహుత్ హి ఖూబ్సూరత్ గానా ఆ రహా హై, హమ్ తుమ్హే కమరే మే బంద్ హో. ఇస్ గానే కో మతలబ్ అగర్ ఉన్ దినో మీడియా హోతా తో కాంట్రోవర్సీ హోతీ బిల్కుల్, లేకిన్ లెట్ మీ టెల్ యూ, దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ రియలీ రియలీ అమేజింగ్. ఎనీవే, ఎక్ ఛోటా సా బ్రేక్ అండ్ విల్ బి రైట్ బ్యాక్ విత్ ద గానా. టేక్ ఇట్ అవే.
2: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జెఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి కలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి మీ రాజేష్ తో. సో ఎండలు మండిపోతున్నాయి, మరి జాగ్రత్తగా ఉండండి. బయటకి ఖచ్చితంగా రావాల్సి వస్తేనే రండి, లేదు అని అంటే మీ ప్లానింగ్ మార్నింగ్ చేసుకున్న పర్లేదు అనుకుంటే 10 బిఫోర్ ప్లాన్ చేసుకోవడం, ఆర్ 4 గంటల తర్వాత ప్లాన్ చేసుకున్నట్టయితే మరి మీరు సేఫ్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. సో వేడి చేసే ఆహార పదార్థాలు కాకుండా మరి చలువ చేసే ఆహార పదార్థాలు, ముఖ్యంగా రాగి మాల్ట్ ఆర్ మజ్జిగ ఇట్లాంటివి తీసుకున్నట్టయితే మరి మీరు కూల్గా ఉండొచ్చు. సో మీ జర్నీ కూడా కూల్గా ఉంటుంది. స్టూడియోలో టైం 2 గంటల 2 నిమిషాలు దాటి 13 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: 1.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా రకాల మోసాలు వచ్చేస్తున్నాయి. సో వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరి అందరికీ చెప్తూ ఉన్నారు. సో మేము పోలీసులమని చెప్పి నమ్మిస్తూ వీడియో కాల్స్ ద్వారా భయపడితే ఎవ్వరూ నమ్మకండి. అండ్ ఫేక్ కాల్స్, తర్వాత ఓటీపీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సో వాళ్ళకు మాత్రం రియాక్ట్ అయ్యి ఓటీపీస్ చెప్పడం కానీ లేకపోతే వాళ్ళు పంపించిన లింక్స్ను ఓపెన్ చేయడం కానీ చేయకూడదని మరి పోలీసులు మరీ మరీ చెప్తున్నారు. సో డిజిటల్ అరెస్ట్ పట్ల జాగ్రత్తగా ఉండండి.

0: FM Rainbow 101.9.
1: అరే అందరూ వచ్చి ఉండరు కానీ పార్టీకి. ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

కిసుక్కు లెవనోడు చాడు దించు కిసుక్కు మావోడు చాడు మీవోడు చాడు మనవోడు చాడు దించు కిసుక్కు అళ్ళత ఫోటో ఇళ్ళత ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు ఏ కిసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటీలో. చిన్న విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ దానివల్ల మనం నష్టపోయేది చాలా ఉంటుంది. మనం టోల్ గేట్ దాటేటప్పుడు మనం ఒక చిన్న రిసీట్ తీసుకుంటాం కదా, సో దాన్ని జాగ్రత్త ఉంచుకోవాలి. అండ్ రిటర్న్ జర్నీలో ఉపయోగపడుతుంది, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒక టోల్ గేట్ దగ్గర 24 గంటల్లో వెళ్ళి వస్తే రిటర్న్ జర్నీలో మనకు అది 50% తగ్గిస్తారు. సో ఆ రిసీట్ చూస్తే మనకి 50% కన్సెషన్ వస్తుంది. ఫాస్ట్టాగ్ ఉన్న చోట మరి ఆటోమేటిక్గా డిస్కౌంట్ పడుతుంది, కానీ సిస్టమ్ ఫెయిల్ అయిన దగ్గర మరి మన రిసీట్ని ప్రూఫ్గా చూస్తే, మరి ఒకవేళ సిస్టమ్ అడగ పనిచేయకపోయినా కూడా మనకి 50% కన్సెషన్ వస్తుంది. అండ్ హైవే మీద యాక్సిడెంట్ అయితే మీరు ఆ టైంకి

0: ఆ రోడ్ మీద ఉన్నారని రిసిట్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు మనని మీరు అక్కడ ఉన్నారని రుజువు ఏంటి అని అడిగినప్పుడు, సో ఆ టోల్ ట్యాక్స్ దగ్గర ఇచ్చిన మనకు ఆ రిసిట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఏదైనా మనకి కేస్ పెట్టినప్పుడు, ఏదైనా తప్పుడు కేసులు పెడతారు కదా, దొంగతనం, కొట్లాట ఇలాంటి కేసుల్లో అనవసరంగా ఇరికించినప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి కూడా మరి ఈ టోల్ ట్యాక్స్కి సంబంధించిన ఈ రిసిట్ మనకి ఒక ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. సో జర్నీ అయిపోయి ఇంటికి చేరేంత వరకు కూడా ఆ రిసిట్ని మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రిసిట్ తీసుకోవడానికి 5 సెకండ్లు మరి దాచుకోవడానికి, జేబులో ఉంచుకోవడానికి ఒక 5 సెకండ్స్ మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే మరి దాని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఒకసారి మనం ఆ రిసిట్ తీసుకున్నామంటే మనం ఇంటికి వచ్చి మళ్ళీ కార్ పార్క్ చేసే వరకు కూడా దాని ఉపయోగం ఉంటుంది. చాలామంది మరి ఆ రిసిట్స్ని సేవ్ చేసి కూడా ఉంచుతారు. అంటే ఏదైనా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎవరైనా తప్పుడు కేసుల్లో ఇరికిచ్చినప్పుడు ఆ పలానా టైంలో నేను ఆ హైవే మీద ఉన్నానని చెప్పడానికి ఇది ప్రూఫ్ అన్నమాట.
1: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. మనం ఇంట్లో తీసుకున్న కూరగాయలు కానీ జ్యూసెస్ కానీ ఇవి మనకు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇది ఎన్నో రకాలుగా మేలు చేసే జ్యూసెస్ కానీ కూరగాయలు కానీ ఉంటాయి. సో మనకి బీట్రూట్ బాగా కనిపిస్తుంది, సో తిందాంలే ఒకసారి అన్నట్టుగా ఉంటుంది, కానీ సార్ దాంతో ఉపయోగాలు చాలా ఉంటాయి. జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అనేది మన స్కిన్ గ్లో పెరగడానికి ఉపయోగపడుతుంది అండ్ రక్తం బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉండే కొన్ని పదార్థాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఉదాహరణకి నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు వెడల్పు అయ్యేలా చేసి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది బీట్రూట్ జ్యూస్. సో దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి బీపీ అదుపులోకి వస్తుంది. సో బీపీ ఉన్నవాళ్ళు మరి ఈ బీట్రూట్ జ్యూస్ తాగినట్టయితే మరి రక్తనాళాల్లో ఉండే డిస్టర్బెన్స్ని కూడా తొలగిస్తూ మరి రక్తనాళాలు అనేవి కొంచెం వెడల్పు అవడానికి ఈ నైట్రిక్ ఆక్సైడ్ హెల్ప్ చేస్తుందట. సో మీకు అవకాశం ఉన్నప్పుడల్లా రుచి కోసం చూడకుండా సో బీట్రూట్ జ్యూస్ అప్పుడప్పుడైనా తాగే ప్రయత్నం చేయండి.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మనం ఆరోగ్యంగా ఉండడానికి చిన్న చిన్న టెక్నిక్స్ని మనం ఫాలో అవుతూ ఉంటే మరి ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది. మనకి కిచెన్లో ఉండే కూరగాయలతో కూడా మనం ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, చిన్న చిన్న కీరా ముక్కల్ని అంటే అడ్డుగా కోసేసి, నిమ్మకాయల్ని కూడా అలాగే ముక్కలుగా కోసేసి, తర్వాత క్యారెట్ ముక్కలు, మనకు అందుబాటులో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా కొన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి వాటర్లో వేసేసి దానికి కొంత జీరా యాడ్ చేసి, అవకాశం ఉంటే మరి రాక్ సాల్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం యాడ్ చేసేసి, మరి రాత్రంతా అట్లాగే పెట్టేసి మరి మార్నింగ్ ఆ వాటర్ తాగితే అది మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో ఆల్కలైన్ వాటర్ రోజు తాగడం వల్ల మన శరీరం అనేది సమతా స్థితిలో ఉండడానికి మరి ఆ వాటర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. సో మరి ఉదయం లేవగానే కాఫీ టీలు తాగడానికి బదులు మరి ఈ ఆల్కలైన్ వాటర్ కొన్ని రోజులు తాగి చూడండి ఎలా ఉంటుందో.

0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు, ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా మరి ఆ అనారోగ్య సమస్య రాకుండా ఉండటం చాలా ఉత్తమం. సో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది పెరాలసిస్ ఒకటి, తర్వాత హార్ట్ స్ట్రోక్స్. ఇవి రెండు మరి చాలా పెరిగిపోతున్నాయి. మరి హార్ట్ స్ట్రోక్ అంటే ఎప్పుడో మరి ఎవరో ఒకరికి ఉండేది, చాలా తక్కువగా ఉండేది. మరి ఇది ఇలా పెరగడానికి కారణం ఏంటంటే మరి చాలామందికి ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. సో మనం వాడుతున్న స్వీట్ ఆయిల్, మంచి నూనె కానీ, తర్వాత పసుపు, సాల్ట్, ఇవన్నీ కూడా మొత్తం పొల్యూటెడ్ అండ్ కెమికలైజ్డ్ ఉంటున్నాయి. కాబట్టి మరి చాలామందికి ఈ హార్ట్ స్ట్రోక్ సమస్యలు ఎక్కువ వస్తుండడానికి కారణం ఇవే. సో మంచి సాల్ట్, మంచి స్వీట్ ఆయిల్, తర్వాత మంచి రైస్ తినడం అలవాటు చేసుకోవాలి. సో అంటారు చాలామంది ఇంకెక్కడున్నాయి మంచివి, ఎక్కడా లేవు. సో మనకు తినడానికి మంచి స్వీట్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందంటే, సో ఆల్టర్నేట్ చాలా వచ్చేస్తాయి. మరి ఇంట్లోనే మీరు స్వీట్ ఆయిల్ మంచినూనె తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు ఆన్లైన్లో మరి ఆ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. 10,000 వరకు కూడా మీరు పే చేస్తే మంచి మిషన్స్ దొరుకుతాయి. సో ఇంట్లోనే స్వీట్ ఆయిల్ తయారు చేసుకొని, మంచినూనె తయారు చేసుకొని మరి కర్రీస్లో వాడుకోవచ్చు. సో సాల్ట్ వచ్చేసి చాలా దగ్గరలో అందుబాటులో వచ్చింది. మనకి అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా మరి నార్మల్గా సహజ సిద్ధంగా దొరికే రాక్ సాల్ట్స్, పింక్ సాల్ట్స్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అండ్ సైంధవ లవణం కూడా మనకి అందుబాటులో ఉంది. సో ముఖ్యంగా ఈ సైంధవ లవణం ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. అండ్ అప్పుడు ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రం ఏది సాబ్దనాలతో ఒక టిఫిన్ తయారు చేసుకునేది, అందులో మాత్రమే ఎక్కువగా వాడేది సైంధవ లవణం. అండ్ ఇప్పుడు కర్రీస్లో కూడా చాలామంది వాడుతున్నారు. సో మరి ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దీంతోపాటు అప్పుడప్పుడు మరి శరీరంలో ఫ్యాట్ పోవడానికి ఇంకా చాలా రకాలుగా ఇప్పుడు మనకి ఇంట్లో ఉండే వాటినే తింటూ ఉంటారు. అట్లాంటిది ఏది ఏంటంటే నిమ్మకాయ ముక్కల్ని మరి రౌండ్గా కట్ చేస్తాం కదా, హాఫ్ కట్ చేస్తాం కదా, దాన్ని చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత చిన్న అల్లం ముక్కలు, తర్వాత ఒక 2-3 గార్లిక్, వెల్లుల్లి ఉంటుంది కదా, సో ఆ వెల్లుల్లి ముక్కల్ని మొత్తం నీటిలో వేసేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత అవి వడగట్టి తాగితే కూడా లోపల మనకి ఫ్యాట్ కంటెంట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఈ లిక్విడ్ మనకి హెల్ప్ చేస్తుందట. కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మరి నిమ్మకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసేసి ఒక 2-3 వెల్లుల్లి, అలాగే అల్లం ముక్క, జింజర్ గార్లిక్ ముక్కలు అందులో వేసేసి వేడి చేసి వడగట్టి తాగే ప్రయత్నం చేయండి. స్టూడియోలో టైం 2:55 దాటి 8 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: ఏడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.
1: స్టూడియోలో టైం 2:59 దాటి 43 సెకండ్లు. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.

తన ముడి చమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్త ఉత్సవంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 సంబంధించి రేపటి వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలు. మన ఇంట్లోనే మనం ఏసీలు ఇవన్నీ లేకుండా కూడా మన ఎన్వైరన్మెంట్ని చాలా కూల్గా మార్చుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే, మన ఇంట్లో పెంచే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, అలోవీరా, కలబంద, పీస్ లిల్లీ, అరెకెఫామ్, ఈ మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల మరి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఉపయోగం ఉంది. అండ్ ముఖ్యంగా ఈ స్నేక్ ప్లాంట్ నైట్ టైం మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో కలబంద కూడా గాలిని ప్యూరిఫై చేయడంతో పాటు మరి నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా మనకు తెలుసు ఎడారి మొక్కలు నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మిగతా మొక్కలు నైట్ టైం ఆక్సిజన్ తీసుకొని మార్నింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో, సో ఇప్పుడంతా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ మనకి ఎడారి మొక్కలు ముఖ్యంగా రాత్రి టైంలో మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కాబట్టి మనం ఇంట్లో ఈ మొక్కల్ని, ఈ స్పైడర్ ప్లాంట్ కానీ, స్నేక్ ప్లాంట్ కానీ, అండ్ మనీ ప్లాంట్, ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. లోపల ఎన్వైర్న్మెంట్ మనకున్న ఇళ్ళంతా కూడా గాలి ప్యూరిఫై అవ్వడంతో పాటు మనకి ప్రశాంత చల్లగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ మొక్కల్ని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, అలోవీరా, కలబంద, పీస్ లిల్లీ, అరెకెఫామ్, ఈ మొక్క మనకి లైక్ కొబ్బరి చెట్టులాగా ఉంటుంది కదా, మనకి

బయట కూడా కనిపిస్తుంది. సో ఈ మొక్కల్ని ఇంట్లో ఉండేలా చూసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే సమ్మర్లో మనకి బాగా వేడి ఉంది కదా. సో ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి.

మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి.

0: పదార్థాలు తిన్న తర్వాత మరి దానికి యాంటీగా పనిచేసే ఆహార పదార్థాలు తినకూడదు అని చెప్తూ ఉంటారు. సో అలా తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆపోజిట్గా ఉండే ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. అట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు దానికి యాంటీగా, మరి ఈ ఫుడ్ తింటే యాంటీగా పనిచేస్తుందా అనేది ఒకసారి కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత మనకు అన్నీ కనిపిస్తుంటాయి. సో అన్నీ తిందామనే ఆతృత ఉంటుంది. కానీ అన్నీ తినకుండా ఏది తిన్న తర్వాత ఏది తినాలి, ఏది తింటే ఏది మంచిది అనేది మనకి కొంచెం అవగాహన అనేది చాలా అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్. మరి చేపల కూర తిన్న తర్వాత మరి పెరుగు తినడం అనేది ఎంత డేంజరో మరి చాలామంది చెప్తూ ఉంటారు. అట్లా తిన్న వాళ్ళకి ప్రాక్టికల్గా మరి కొన్ని రకాలైన స్కిన్ డిసీజెస్, ముఖ్యంగా పూత అని అంటుంటారు కదా బొల్లి, ఈ డిసీజెస్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. చేపల కూర తిన్న తర్వాత వెంటనే పెరుగు తింటే అది రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో అట్లాగే కొన్ని కొన్ని పొట్లకాయ తిన్న తర్వాత ఎగ్ కర్రీ తినడం కూడా డేంజర్ అంటారు. అట్లా కొన్ని ఉన్నాయి. చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు, కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు, తర్వాత ఎగ్ తిన్న తర్వాత అరటిపండు తినకూడదు, అలాగే జామకాయ తిన్న తర్వాత దోసకాయ తినకూడదు, అలాగే పుచ్చకాయ తిన్న తర్వాత వాటర్ తాగకూడదు, అలాగే ఉల్లిపాయ తిన్న తర్వాత, వెల్లుల్లి తిన్న తర్వాత బెల్లం తినకూడదు అని చెప్తూ ఉంటారు. సో ఈ ఆహార పదార్థాలు, ఈ కాంబినేషన్ అనేది విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని అవి తిన్న వెంటనే అది తినకూడదని చెప్తుంటారు. కాబట్టి ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, ఇట్లా తిన్న తర్వాత ఇది తినకూడదని. లైక్ అరటిపండు తిన్న తర్వాత వెంటనే కూడా వాటర్ తాగకూడదు, కొంచెం గ్యాప్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలాగే షుగర్ తిన్న తర్వాత మన వాటర్ తాగితే మరి నోట్లో నాలుక పైన ప్రాబ్లం ఏర్పడి తర్వాత ఏదైనా మనం కారం తింటున్నామంటే నాలుక నోరంతా మండుతుంది. అందుకే చెరుకు రసం కానీ చెరుకు తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగకూడదు. అలాగే సీతాఫలం తిన్న తర్వాత కూడా వాటర్ తాగకూడదు, కొంత గ్యాప్ తీసుకోవాలి. ఇవన్నీ తిన్న తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వాటర్ తాగాలి. చెరుకు రసం తాగిన తర్వాత వెంటనే నీళ్ళు తాగి చూడండి. సో మరి నెక్స్ట్ కొంచెం ఫ్యూ మినిట్స్లోనే మీ నాలుక మీద అంతా మార్పులు వచ్చేస్తాయి. కారం తిన్నా ఏదైనా ఘాటుగా ఉన్న పదార్థాలు మళ్ళీ ఒక 2-3 డేస్ వరకు మీరు తినలేరు, దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి చెరుకు రసము నీళ్ళ కాంబినేషన్ అనేది విరుద్ధంగా ఉంటుంది. ఇట్లా చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకొని మరి మీరు యాంటీగా ఉండే ఆహార పదార్థాలని అవాయిడ్ చేయండి.
1: एडमिशन सर ओपन एट बंकटलाल भद्रुका को
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध.
2: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఇంటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలు. మరి సహజ సిద్ధంగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే, మన వంటింట్లో ఉండే వస్తువులతోనే మరి కొన్ని పెయిన్ తగ్గడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. అది ఏంటంటే వాము జీలకర్ర సమానంగా తీసుకొని మరి పేన మీద వేయించాలి. వేయించి కొంచెం ఎక్కువగా వేయించదు, మామూలుగా వేయించేసి తర్వాత అది దించిన తర్వాత యాలకులు సోంపు కూడా వాటికి మిక్స్ చేయాలి. అండ్ యాలకులు సోంపులను మాత్రం వేయించకూడదు, సో వాటిని డైరెక్ట్గా వేయాలి. సో వాము జీలకర్ర తర్వాత యాలకులు సోంపు, నాలుగు ఐటమ్స్ అన్నమాట ఇవి. వాము జీలకర్ర వేయించి కింద దించేసిన తర్వాత అందులో యాలకులు సోంపు వేయించి మరి దీన్ని మొత్తం గ్రైండర్లో వేసి ఆరు దంచుకొని మనకు కలవం కానీ లేదా అంటే రోగాలు ఇంట్లో అవైలబుల్ ఉంటే అట్లా దంచుకున్నా ఇంకా చాలా మంచిది. సో వీటిని దంచేసి ఒక గాజు సీసాలో సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఈ ఒళ్ళు నొప్పులతోని ఎవరైతే చాలామంది బాధపడుతుంటారు కదా, సో ఇది రాత్రి పడుకునే ఒక గంట ముందు తాగేసి మరి గంట తర్వాత పడుకున్నట్టయితే ఇది కొంత ఉపశమనం ఉంటుందంటే ఆ పెయిన్స్, బాడీ పెయిన్స్ అన్ని తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సో మీరు ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటే అవన్నీ వాడటంతో పాటు ఇది కూడా తీసుకున్నట్టయితే కొంత హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఆరోగ్యానికి కొంత మంచిది కూడా, కాబట్టి మీకు అందుబాటులో ఉండేవి కాబట్టి ఇంట్లో తయారు చేసి పెట్టుకునే ప్రయత్నం చేయండి.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. పిఎం ఇంటర్న్షిప్ బంగారు భవిష్యత్తుకు మార్గం అని చెప్పొచ్చు. సో పిఎం ఇంటర్న్షిప్లో చేరాలి అని అనుకుంటే పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన వారందరూ కూడా పిఎం ఇంటర్న్షిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇంటర్న్షిప్ 6 నుంచి 9 నెలల కాల పరిమితి ఉంటుంది. సో 6 నుంచి 9 నెలల టైం ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి అన్ఎంప్లాయ్కి వెంటనే మరి 6,000 రూపీస్ నుంచి మరి 9,000 వరకు కూడా ఇంటర్న్షిప్ అందుతుంది. ఇందులో దేశవ్యాప్తంగా 2,000కు పైగా కంపెనీలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల అర్హతను బట్టి ఆయా కంపెనీలు ఆఫర్ ఇస్తాయి. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత మంచి వర్క్ మరి అనిపిస్తే, వీళ్ళు చేసే వర్క్ మంచిగా అనిపిస్తే మరి అదే కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో ప్రతి నెల 9,000 కంపెనీలు చెల్లిస్తాయి. సో దీనికి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 లోపు ఉంటుంది. అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగి పదో తరగతి నుంచి మరి పీజీ వరకు చదువు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు వార్షిక ఆదాయం 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే మరి ఈ పిఎం ఇంటర్న్షిప్లో మరి వీళ్ళు పాల్గొనే అవకాశం ఉండదు, వాళ్ళకి అర్హత ఉండదు. సో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకే మరి ఇది ఉపయోగం. కంపెనీలు పరీక్షలు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకొని తీసుకుంటారు. ఒక అభ్యర్థి 6 లేదా 9 నెలలు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ప్రతి నెల 9,000 మరి వాళ్ళకు అందుతుంది. ముఖ్యంగా ప్రమాద బీమా కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు టీఏడీఏలు కూడా అదనంగా చెల్లిస్తారు. 50% హాజరుంటే సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో ఇతర కంపెనీలలో అవకాశం పొందే అవకాశం ఉంటుంది. జిల్లాల్లో ఉండేవాళ్ళు కూడా అభ్యర్థులంతా కూడా మరి పిఎం ఇంటర్న్షిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మీ కోర్స్ అయిపోయిన తర్వాత మరి ఆయా కంపెనీల్లో మరి ఈ పిఎం ఇంటర్న్షిప్కు సంబంధించి మనకి నెట్లో కానీ ఇంకా చాలా దగ్గరలో సమాచారం ఉంటుంది కాబట్టి ఆ సమాచారాన్ని తెలుసుకొని పిఎం ఇంటర్న్షిప్లో చేరే ప్రయత్నం చేయండి. మర్చిపోవద్దు, ఇది ఏంటంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్లకు, తర్వాత ఎంప్లాయీస్ పిల్లలకి, ధనవంతుల పిల్లలకి మరి పిఎం ఇంటర్న్షిప్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఇది ఎందుకంటే కేవలం మరి ఎకనామికల్గా బ్యాక్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించి, తర్వాత ప్రతిభ ఉన్నట్టయితే మరి వాళ్ళకి జాబ్ అవకాశాన్ని కూడా చూపిస్తుందన్నమాట.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

ప్రభుత్వ హాస్పిటల్ అని అనగానే మనకి ఒక రకంగా మరి ఎట్లా ఉంటుందో అనే డౌట్ కొందరికి ఉంటుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మంచి వైద్య సదుపాయాలు, తర్వాత మంచి ఫెసిలిటీస్, మరి చాలా ఎక్కువ మంది డాక్టర్లు ఉండే హాస్పిటల్స్ కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. సో మరి చాలామంది మరి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు మనకి ఈరోజు ఉన్నాయి. సో టీమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది ఇప్పుడే మనకి సనత్ నగర్లో మొదలైంది. May 1, 2006 నుంచి ట్రయల్ రన్ కూడా మొదలైపోయింది ఈ హాస్పిటల్. రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. June 2, 2026లో పూర్తి స్థాయి నుంచి మరి హాస్పిటల్ పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మంచి వైద్య సేవలు అందడంతో పాటు చాలామంది డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. మనకి సనత్ నగర్ ప్రాంతంలో మరి సికింద్రాబాద్ ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మరి టీమ్స్ హాస్పిటల్లోకి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,

మరి హాస్పిటల్ ఇది. సో దీంట్లో మీరు వైద్య సేవల్ని ఉచితంగా పొందొచ్చు, కొంత ఉచితంగా ఉంటుంది. తర్వాత ఇంకా దానికి సంబంధించిన వివరాలంటే 50% కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. సో మీరు వెళ్ళి మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే మరి టీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందొచ్చు.

ఏడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్రా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాష్టంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 4వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలో ప్రవేశించే అవకాశముందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు వాయిస్ ఆఫ్ యూత్ లోకి. అద్భుత భారత్, ఇన్క్రెడిబుల్ ఇండియా, మనకి ఈ పదం 2002 నుంచి మనకి బాగా వినిపిస్తున్న పేరు. ఇది భారత ప్రభుత్వ పర్యాటక శాఖ 2002 మొదటిసారి అంతర్జాతీయ ప్రచార క్యాంపెయినింగ్, విదేశీయులకు మన దేశం గురించి గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో, మన దేశ ప్రత్యేకతను చెప్పాలనే ఉద్దేశంతో ఇన్క్రెడిబుల్ ఇండియా అనే పదాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు. ఇన్క్రెడిబుల్ అని ఎందుకంటున్నారంటే, భారతదేశం నిజంగా మనం నమ్మలేనంత వైవిధ్యం ఉన్న దేశం కాబట్టి. సో మన దేశానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఆ ప్రత్యేకతల గురించి మనం లైఫ్ మొత్తం కూడా ప్రయత్నించినా పూర్తిగా తెలుసుకోలేం, కొంత మట్టుకే తెలుసుకోగలుగుతాం. మరి మన దేశం గురించి మనం కాదు, విదేశీయస్తులు అంటే వాళ్ళకి మన దేశం గురించి చాలా తక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ మన దేశానికి దండయాత్రలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి మన దేశానికి దండయాత్రకు వచ్చి మన దేశంలో సంపదను కొల్లగొడుతూ తీసుకుపోతున్న కొద్దికి వాళ్ళకి సంపద దొరుకుతూనే ఉందట. అందుకే భారతిని భారతీ రత్నగర్భ అన్నాడు ఒక మొఘల్ రాజు అనుకుంటాను. ఐ థింక్ అతను ఎంత దోచుకున్నా కూడా ఈ దేశంలో సంపద అతనికి దొరుకుతూనే ఉన్నది. అందుకే భారతిని, భారతదేశాన్ని భారతి రత్నగర్భ అన్నారు. అట్లా మన దేశానికి సంబంధించి కేవలం సంపదనే కాకుండా సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. మరి ఆ సహజ వనరులని ఎలా వినియోగించుకోవాలి, ఎలా చేయాలి అనేది అవగాహన లేక మరి పేదరికంలో కొంతకాలం ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనకున్న సహజ వనరులన్నింటినీ ఉపయోగించుకొని మరి శక్తివంతమైన దేశంగా ముందుకెళ్తుంది. సో ఆ శక్తివంతంగా ముందుకెళ్తున్న క్రమంలో మరి మన దేశం గొప్పతనం అండ్ మన దేశానికి సంబంధించిన ప్రత్యేకతలు ఇవన్నీ మిగతా దేశాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఈరోజు వాయిస్ ఆఫ్ యూత్లో మరి యువతకు ముఖ్యంగా మరి అద్భుత భారత్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మనం ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్ లో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి. మన దేశంలో ఎన్నో సంస్కృతులు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. దాదాపు 2000 పైచలకు మాండలికాలు, 100 కులాలు, 100 మతాలు అన్నీ ఉన్నా మళ్ళా కలిసి ఉండటం, అంటే అన్ని రకాల జాతులు కూడా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయటం, ఒకే చోట విభిన్న జాతులు విభిన్న మతాల వాళ్ళందరూ కూడా గొడవలు లేకుండా కలిసి పనిచేయడం అనేది కూడా చూస్తున్నాం. ప్రతి 100 కిలోమీటర్లకి మన భాష, ఆహారపు అలవాట్లు, బట్టలు మారిపోతూ ఉంటాయి. సో ఇలా విభిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, తర్వాత విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక్కొక్క చోటుకి మనం మారుతున్న కొన్ని కిలోమీటర్లు మారుతున్న కొద్దికి మనకి వాతావరణ పరిస్థితులు కూడా మారిపోతాయి. కానీ చాలా దేశాల్లో మనకేంటంటే ఒకే విధమైన వాతావరణ పరిస్థితి ఉంటుంది. కానీ మన దేశంలో మరి ఇట్లా వాతావరణ పరిస్థితులు మారటంతో పాటు ఎన్నో రకాలైన ఆహార పంటలు మరి పండటం వల్ల మరి ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ దేశాన్ని అన్నపూర్ణ అని కూడా అని అంటారు. ఎందుకంటే విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాలైనటువంటి పంటలు పండడం వల్ల మరి చాలా దేశాలకి ఆహారపు సంబంధించి, ఆహారానికి సంబంధించిన ఎన్నో విత్తనాలను, తర్వాత ఫుడ్ని, వెజిటబుల్స్ని మరి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన

0: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్ లో. ఇన్క్రెడిబుల్ ఇండియా, అద్భుత భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చరిత్ర వారసత్వానికి సంబంధించి 500 ఏళ్ల నాగరికత మన దేశానికి ఉంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంది, కానీ మనకి అధికారికంగా 5000 ఏళ్ల చరిత్ర మనకి లభ్యమవుతుంది. ఖజురహో, హంపి, అజంతా, ఎల్లోరా లాంటి ప్లేస్లు 40కి పైగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అండ్ యునెస్కో మరి ఈ 40 పైగా ప్రదేశాలను గుర్తించింది. మనం ఇంతకుముందే అనుకున్నాం.

ప్లేస్లు, 40కి పైగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అండ్ యునెస్కో మరి ఈ 40 పైగా ప్రదేశాలను గుర్తించింది. మనం ఇంతకుముందే అనుకున్నట్టు ఒకే దేశంలో హిమాలయాల మంచుకొండలు, రాజస్థాన్ ఎడారి, తర్వాత కేరళ బ్యాక్ వాటర్, అండమాన్ బీచ్లు, ఈశాన్య రాష్ట్రాల వర్షపాతాలు, ఇలా అన్ని రకాల వాతావరణ పరిస్థితులు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి మనం ఆ ప్లేస్ని చూస్తూ మరి తన్మయత్వానికి గురయ్యే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. తర్వాత యోగా, ఆయుర్వేదం మన దేశంలోనే పుట్టాయి. మరి ఎన్నో పుణ్యక్షేత్రాలు, వారణాసి, తిరుపతి, అమృత్సర్, బోధ్గయ, ఇంకా ఎన్నో పుణ్య ప్రదేశాలు, మనం చూడదగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు చాలా ఉన్నాయి. అండ్ లక్షల టెంపుల్స్ కూడా ఉన్నాయి. మరి ఒక్కొక్క టెంపుల్ మరి స్కల్ప్చర్, మరి ఆ శిల్ప సంపద, మనం ఎప్పుడూ మర్చిపోలేని శిల్ప సంపదలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క టెంపుల్ సైన్స్, మరి ఆ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మనం పీస్ఫుల్ వెదర్ని చూస్తాం. సో మన మనసు బాగా రిలాక్స్ అవుతుంది. ఆ టెంపుల్లో కూర్చున్నంతసేపు మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఆ టెంపుల్ నిర్మాణ శైలి ఎలా ఉంటుంది, ఆ నిర్మాణ శైలి మనకి ఒక మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. సో కాబట్టి మన దేశం వారసత్వ సంపద అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మన దేశంలో ఉండే ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకి మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. సో అందుకే మన దేశానికి సంబంధించిన ఎన్నో విషయాలని ఇంకా మిగతా దేశాలకు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించే మరి ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది మన టూరిజం శాఖ.

0: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్ లో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇన్క్రెడిబుల్ ఇండియా, అద్భుత భారతదేశం గురించి. మన దేశంలో మరి వన్యప్రాణులు కూడా చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, చాలా పెద్ద జంతువులు ఉన్న ఒకే దేశం మన భారతదేశం అని చెప్పవచ్చు. మరి సహజంగా మరి ఈ అరణ్యాలతో పాటు మరి కొంతమంది అటవీ ప్రాంతంని డెవలప్ చేయాలని చేసేసి, మరి కొంతమంది ప్రత్యేకంగా అటవీ ప్రాంతాన్ని డెవలప్ చేసి మరి అందులో గాయపడ్డ జంతువులను కూడా తీసుకొచ్చి వాటికి చికిత్సను అందిస్తూ మరి వాటికి ఒక సపరేట్ ఫారెస్ట్ని కూడా క్రియేట్ చేసిన వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. సో కృత్రిమంగా మరొక ఫారెస్ట్ను క్రియేట్ చేయడం అంటే కూడా మామూలు విషయం కాదు. కొన్ని వేల మొక్కల్ని రోజు మొక్కల్ని నాటుతూ పోయి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని కిలోమీటర్ల మేర మరి ఫారెస్ట్ని తయారు చేసిన వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. సో అట్లా మన భారతదేశం గురించి చెప్పుకుంటూ పోతే మరి ఎన్నైనా గొప్పతనాలు ఉంటాయి, మరి రోజులు సంవత్సరాలు కూడా సరిపోవు. ఇంకా మాట్లాడుకుందాం ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి మరిన్ని విశేషాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్లో. ఇన్క్రీడబుల్ ఇండియా, భారతదేశం గురించి, అద్భుతమైన భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తరాదిలో రోటీ సబ్జీ నుంచి దక్షిణాదిలో ఇడ్లీ దోశ వరకు ఒక్కో రాష్ట్రానికి దాదాపు 100 రకాల వంటకాలు ఉన్నాయి. సో ఈ 100 రకాల వంటల్ని కూడా మనం విదేశస్తులకి టేస్ట్ చూపించాలనే లక్ష్యంతో కూడా మరి ఎన్నో దగ్గర మరి ప్రభుత్వ హోటల్స్ కూడా ఏర్పాటు చేశారు. మరి గవర్నమెంట్ వాటిని నిర్వహిస్తుంది. ఈవెన్ మన తెలంగాణలో కూడా మరి చాలా టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మరి హరిత హోటల్స్ని కూడా స్థాపించింది మన గవర్నమెంట్. స్థాపించి ఇక్కడ మరి ఎన్నో రకాలైన ఆహారాలని అందించే ప్రయత్నం చేస్తుంది. అట్లా దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను తయారు చేస్తారు. వాళ్ళ సంస్కృతిని బట్టి, సంప్రదాయాలని బట్టి, అక్కడ ఉండే వెదర్ కండిషన్కి అనుగుణంగా ఉండే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం మన దేశానికి వచ్చిన విదేశస్తులకు అందించాలనే ఉద్దేశంతో మరి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్ లో. ఇన్క్రీడబుల్ ఇండియా ఉద్దేశం ఏంటంటే విదేశీ టూరిస్టులను ఆకర్షించడం, భారతదేశం చూడదగ్గ ప్రదేశమని మరి భారతదేశాన్ని గురించి వివరంగా వాళ్ళకి చెప్పడం, అలాగే మన భారత్ ఇమేజ్ పెంచడం, కేవలం మరి మామూలు విషయాల గురించి, చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి ఒక అపోహల్లో మరి విదేశస్తులు కొంతమంది ఉన్నారు. సో మరి అద్భుతమైన సంస్కృతి, సంప్రదాయం, టెక్నాలజీ, ఆతిథ్యం ఉందని వాళ్ళకి వివరించి చెప్పడం ఈ ఇన్క్రీడబుల్ ఇండియా ముఖ్య ఉద్దేశం. మరి కొంతమంది మరి అపోహల్ని క్రియేట్ చేసి లేనిపోనివి సృష్టించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి నమ్మొద్దు, మరి వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పడం, అలాగే టూరిజం ద్వారా మరి ఆదాయం సమకూర్చి తీసుకొని మరి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా ఇన్క్రీడబుల్ ఇండియా ముఖ్యోద్దేశం. అతిథి దేవో భవ అని మన భారతదేశం మన చాలామందికి పురాతనంగా చెప్తూ వస్తున్న నినాదం ఇది. అతిథి దేవో భవ అంటే అతిథిని మనం దేవుడితో సమానంగా చూస్తాం, అలాగే మన దేశంలోకి వచ్చిన పర్యాటకులని దేవుళ్లా చూస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇన్క్రీడబుల్ ఇండియా.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్లో. వాయిస్ ఆఫ్ యూత్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అద్భుత భారతదేశం, ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి. మొత్తం భారతదేశం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి మూల ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అదే ఇన్క్రెడిబుల్ ఇండియా.

సో ఈ దేశానికి సంబంధించిన ప్రత్యేకతలని మనం తెలుసుకొని ఇతరులకు చెప్పడం అనేది చాలా అవసరం. సో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, మరి భారతదేశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకింత కాలం మనకు తెలియకుండా ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. సో ఇవన్నింటినీ కూడా మనం విదేశస్తులకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. సో ఎవరైనా మన దేశం గురించి చిన్న కామెంట్ చేసినప్పుడు మరి మన దేశానికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ఒక అపోహల్లో కొంతమంది ఉన్నారు విదేశస్తులు, మరి ఆ అపోహలు తొలగిపోవాలంటే మన దేశానికి సంబంధించిన ఆధారాలతో కూడిన ఎన్నో విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ చెప్పే ప్రయత్నం చేయాలి. స్టూడియోలో టైం 4:48 దాటి 26 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: ఇది ఓజే ఒంగోలు జాతర.
1: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు వాయిస్ ఆఫ్ యూత్లో. ఇన్క్రీడబుల్ ఇండియా, అద్భుత భారతదేశం గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో మన దేశం గురించి ఎంత మాట్లాడుకున్నా మనకింకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి, మనకు తెలియని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశం గురించి మరి ఇతర దేశాలకు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతోమంది రాజులు, ఎంతోమంది చరిత్రకారులు ఎన్నో చరిత్రల్ని సృష్టించారు. సో మనం వాళ్ళ గురించి ఒక్కోసారి కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు చేసిన సాహసాలు, వాళ్ళు చేసిన వీరోచిత పోరాటాల గురించి కూడా విదేశస్థులకి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మన దేశ చరిత్రల్ని ప్రభావితమై మన

దేశంలో ఉన్న రాజులు చేసిన పోరాటాలని ప్రభావితమై మరి స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలు కూడా ఉన్నాయి. వియత్నాం లాంటి దేశాలు, మరి మన దేశంలో ఉన్న చరిత్రను తెలుసుకొని వాళ్ళు ప్రభావితమైన సందర్భాలు కూడా మనం చదువున్నాం. మహారాణా ప్రతాప్ సింగ్ గురించి మరి వాళ్ళు తెలుసుకొని వారి స్ఫూర్తిని పొంది మరి వాళ్ళ దేశానికి స్వాతంత్రం కూడా తెచ్చుకున్నారు.

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాష్టంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్లను నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్టంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు

ఉదయ్. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం. హలో రెయిన్బో.
1: నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హలో రెయిన్బో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇంట్లో వృద్ధులు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత. ఇది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వృద్ధుల్ని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళ అనుభవం కుటుంబం మొత్తానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు, వాళ్ళు మనకేం పనిచేయరు. సో అని వాళ్ళని నిర్లక్ష్యం చేసేవాళ్ళు మనం చాలామంది చూస్తున్నాం, లేదా వృద్ధాశ్రమాల్లో వదిలేసి వచ్చేవాళ్ళని చూస్తున్నాం. సో దీని గురించి ఇప్పుడు మరి ప్రభుత్వం కానీ అందరూ అంటే అనుభవజ్ఞులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ప్రభుత్వం కూడా మరి రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరి సీనియర్ సిటిజన్స్కి, ఒకవేళ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో వాళ్ళ శాలరీ నుంచి కొంత భాగం తీసేసి డైరెక్ట్ పేరెంట్స్కి పంపించాలనే ఒక రూల్ను కూడా తీసుకొచ్చారు మరి ఈ మధ్య. సో అట్లా మనం సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు మనకే కాదు దేశాన్ని కూడా ఎంతో సేవ చేసినట్టు. మరి వాళ్ళు బతికి వాళ్ళు ఇంతవరకు వచ్చిన ఇన్ని సంవత్సరాలు అంటే సీనియర్ సిటిజన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు దేశానికి ఎంతో ట్యాక్స్ పే చేసి ఉంటారు. సో దేశానికి ట్యాక్స్

0: ట్యాక్స్ పే చేయడం అంటే దేశానికి ఒక రకంగా సేవ చేయడం కూడా. సో వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో కోఆర్డినేషన్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది, అంటే పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి, తర్వాత కుటుంబ సభ్యులకి మరి ఏజ్ గ్యాప్ అనేది చాలా వస్తుంది. వాళ్ళ ఆలోచన విధానానికి వీళ్ళ ఆలోచన విధానానికి వ్యత్యాసం చాలా ఉంటుంది. కాబట్టి మరి ఒకరినొకరు అర్థం చేసుకొని మరి పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఒక అవగాహన కాగా మనకు ఉండాలి. సో ఇలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి, మన జాయింట్ ఫ్యామిలీస్ అనేవి మన పూర్వకాలపు రోజుల్లో ఉండేవి. సో ఒకరి నుంచి ఒకరికి మన సిస్టమ్ అనేది అందరికీ తెలిసేది. సో పెద్దవాళ్ళంటే గౌరవం అనేది ఉండేది. సో ఇప్పుడు ఇవన్నీ మనకి కనిపించటం లేదు, కాబట్టి కొంచెం కల్చర్ అనేది మారుతూ వస్తుంది. సో మరి అందరూ అనుకునేది ఏంటంటే మరి పెద్దవాళ్లకు ముందులాగే రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళని బాగా చూసుకునే పద్ధతి చిన్నప్పటి నుంచే పిల్లల నుంచే అలవాటు చేయాలనేది కూడా మరి మరీ చెప్తున్నారు. సో ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ మధ్య ఎట్లా సఖ్యత ఉండాలి, మీరు ఫోన్ చేసి చెప్పండి. 2323-0030, 2323-4821, 2970-4715 నంబర్లకి ఫోన్ చేసి వృద్ధులు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, తర్వాత కుటుంబ సభ్యులకు మధ్య సఖ్యత ఎలా ఉండాలి అనే అంశం మీద మనం మాట్లాడాలి. సో మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో
1: హలో రాజేష్, గుడ్ ఈవినింగ్.
0: నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: నా పేరు సత్యలక్ష్మి, నేను బోడుపల్లి నుంచి మాట్లాడుతున్నాను రాజేష్.
0: రైట్, చెప్పండి.
1: ఇప్పుడు మేము చెప్పేవాళ్ళు మొత్తం మీరే చెప్తే సరే, కాకపోతే ఏంటంటే వృద్ధులు అని అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. మన ఇంట్లో కాకుండా ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, మా పెద్దనాన్న వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ కోసం అప్పుడు ఆ కాలంలో 60 ఏళ్ళ కింద 65 ఫ్రీడమ్ ఫైటర్ కోసం గొడవ చేసి సాధించారనమాట మన ఏది మన రజాకారుల దినంలో.
0: ఓకే,
1: వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఉంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ కింద ఆయనకు డబ్బులు వస్తాయంటే ఆయన ఏం చేశారంటే దేశానికి నేను సేవ చేశాను కానీ నాకు ఫ్రీడమ్ ఫైటర్ పైసలు వద్దనేసి నలుగురు పెద్ద మనుషులు తీసు అంటే మా పెద్దనాన్నలు చిన్నాళ్ళని తీసుకోలేదు అనమాట.
0: సో అది అట్లా అంటే అది కూడా
1: కొడుకులకు ఇచ్చారంటే ఎంతో పేరుతో ఇచ్చారు దేవాలయం.
0: ఒకటి ఉంది
1: కానీ
0: ఒక్క నిమిషం ఇంకొకటి కూడా వాళ్ళకి చెప్పాలి, అసలు అవకాశం ఉంటే తీసేసుకొని ఇంకా ఏదైనా ఆ డబ్బులతో మంచి పని చేస్తే బాగుంటుంది కదా. అంటే మనకి ఎంతో డబ్బులు అనేవి వృధా జరుగుతున్నాయి. చాలామంది ఏంటంటే డబ్బుల్ని వృధా చేయడం, జలసా చేయడం జరుగుతుంది. సో వీళ్ళు రిజెక్ట్ చేసిన ఆ డబ్బులు ఏంటంటే ఇంకా వేరే దానికి యూజ్ అవుతుంది. అట్లా కాకుండా ఆ డబ్బులు వీళ్ళు తీసుకొని దాన్ని పొదుపు చేసి ఇంకేదైనా ఒక మంచి పని చేస్తే మళ్ళీ వీళ్ళకు ఇంకొక మంచి పని చే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండడం అనేది అది గొప్ప అవకాశం, అది అందరికీ రాదు. వాళ్ళు ఆ టైంలో చేశారు, అదొక గొప్ప గుర్తుగా మిగిలిపోతుంది వాళ్ళకి. తర్వాత ఆ డబ్బుల్ని కూడా సేవ్ చేసి ఏదైనా ఒక చారిటీ చేస్తే ఇంకా బాగుండేది వాళ్ళు.
1: బాగుండేది కానీ ఇప్పుడు మా పెద్దమ్మ ఒకటి ఉన్నది, ఆమెకి ఇప్పుడు ఎంతో ఫీడర్ పైసలు అంటే చాలే వస్తాయి, చాలా ఇప్పుడు 14,000 కాదు 40,000 30,000 అంటున్నారు. ఆ పైసల గురించి కొడుకులు చూసుకుంటున్నారు, మేము చూసుకుంటామని ఇంటికి నెలలు ఉంచి చూసుకుంటున్నారు. కానీ ఆమె ఏంటంటే ఇప్పుడు 87-88 ఉన్నదన్నమాట. ఆమె లేచి నడవదు, పట్టుకుంటే నడుస్తుంది కానీ లేచి నడవదు తనంతట తాను.
0: జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే అట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి.
1: అయితే ఆమె ఏమంటదంటే ఇప్పుడు నేను ఇంత పెద్ద చేసినా ఇప్పుడు నువ్వు పొలం సంపాదించింది కాదు, ఈమె వీళ్ళు 10 ఎకరాల పొలం సంపాదించి 3 కొట్లకి ఇచ్చారు. ఇంత కష్టపడి ఇస్తే నీకు ఇది ఉన్నది ఇట్లా ధర్మం కాదనేసి చాలా మంది చెప్పారు. వాళ్ళు ఇప్పుడు కొంచెం ఆ ఫ్రీడమ్ పైసలు అట్లా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు మనం ఏ విధంగా పెంచారు, మనకు ఆస్తిపాస్తులు ఇప్పుడు ఏం సంపాదించడం, నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఇల్లు కొనాలంటే 40 లక్షలు 50 లక్షలు 60 లక్షల రూపాయలు కావాలి. కాబట్టి పెద్దవాళ్ళను కాపాడుకోవాలి. వాళ్ళకు అంత అన్నం వండి పెట్టడానికి ఏముంది, కోడలు కానీ కొడుకులు కానీ కొడుకు చేయొచ్చు చేయాలి, కోడలు చేయొచ్చు
0: చెప్పాలి. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళ హెల్త్ జాగ్రత్తలు అవన్నీ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు, శ్రీనివాసరావు మలక్పేట అండి.
0: చెప్పండి
2: సార్, మీ టాపిక్ బాగుంది. నిజంగా ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం.

నాది కూడా 76 నడుస్తుంది. అయితే నిజంగా కూడా మనం ఆలోచిస్తుంటే మనం కూడా వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తుంటారో దాన్ని వాళ్ళ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకుని కనుక మనం వాళ్ళతో పిల్లలతో మాట్లాడితే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. కానీ మనం ఎప్పుడైతే డిస్కషన్స్ పెట్టుకొని వాళ్ళతో ఆ మాటలని ఈ మాటలు అంటే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మనం పిల్లలతోటి కూడా బాగుంది.

0: ఉండకుండా మనం పిల్లలతో కూడా బాగుండి ఉంచుకుంటూ మనమల్ని కానీ మనవాళ్ళని కానీ మంచిగా చూసుకుంటూ వాళ్ళతోటి మనం మన సైకిస్ట్తో కనుక ఉంటే కంపల్సరీగా వాళ్ళు మనతోటే ఉంటారు.
1: थैंक यू आंटी.
2: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు హలో రెయిన్బోలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్ వృద్ధులు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. మీరు ఫోన్ చేసి చెప్పాలనుకుంటే 2323-0030 2323-4821 2970-47-15 నెంబర్లకు ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
4: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం, ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కల కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు హలో రెయిన్బోలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇంట్లో వృద్ధులు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. 2323-00, 2323-48212-970-4715 నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో రాజేష్.
0: నమస్తే అండి.
1: నేను రమణయ్యనా.
0: రైట్ సార్.
1: ఇప్పుడు మీడియా వలన కానీ మిగతా అనేక సంస్థల వలన కానీ కొంచెం పెరిగింది నాయనా, బాగానే పెద్ద వాళ్ళని చూసుకునేది అప్పటికంటే కొంచెం పెరిగింది. అయితే పెద్ద వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఒకరి కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు పిల్లలు అడిగితే సమాధానం చెప్పాలా, లేకపోతే సైలెంట్ గా ఉండాలా? మనకు తెలిసిన విషయాన్ని ఏదైనా ఉంటే చెప్పాలా, వాళ్ళు ఏదైనా సరిగా ప్రవర్తించకపోయినా నాయన ఇది బాగుంటుంది అని చెప్పడం వరకే మన ధర్మం.
0: అవును.
1: తర్వాత వాళ్ళు ఇష్టం అన్నమాట.
0: అది కూడా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. సున్నితంగా చెప్పేస్తే వాళ్ళు వినాలనుకుంటే వింటారు, వినకపోతే ఇంకా అది వాళ్ళకి అంతే, వదిలేయాలి.
1: అదే అదే మనకు భగవద్గీతలో కూడా ఆయన కృష్ణుడు కూడా చెప్పినాడు, నేను ఇట్లా నడిస్తే పిల్లలు అట్లా నడుస్తారనే నేను ఆ విధంగా నడుస్తానను, చేస్తున్నాను, కర్మ చేస్తున్నాను, లేకపోతే నాకేం పని ఉంది, నాకేం ప్యాకేజీలో ఏం లేదు, లక్షణంగా పైన కూర్చొని నాటకం ఆడచ్చు. అయితే ఏమంటే నేను ఏది ఏ తీరులో పోతే పిల్లలు అదే తీరులో పోతారనే ఉద్దేశంతో నేను నడుస్తున్నాను అని చెప్పాను అనమాట. అది నమ్మే పార్థాస్తికర్తవ్యం త్రిషు లోకేశికించిన నానభాప్త మహోత్తవ్యం వర్తయేవచ కర్మని యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్య తంత్రిత మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః అని భగవద్గీత చెప్పాను.
0: చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా ఫోన్ చేయొచ్చు 2323-00, 2323-48212-970-4715 నెంబర్లకు ఫోన్ చేసి మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. హలో
2: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. నేను
0: హలో.
2: హరి ఓం. హరి ఓం.
0: నమస్తే అండి.
2: నమస్కారం అండి.
0: రైట్ చెప్పండి.
2: ఈరోజు విషయం మీద మాట్లాడాలంటే ఈ మనము మెల్లగా ఏమిటంటే వెస్టర్న్ ఫిలాసఫీ లాగా బిహేవ్ చేయటం ప్రారంభించము. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి, పెద్దవాళ్ళ ఒక కాలంలో పెద్దవాళ్ళని అడిగి ఏదో పని చేయాలని ఉద్దేశం ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళని అడగాలి చెయ్యాలి అది వాళ్ళకు అనిపిస్తలేదు. అంటే ఇది సంక్షిప్తంగా ఏమిటంటే వెస్టర్న్ కల్చర్ దగ్గర మనము వెళ్తూ ఉన్నాము. తర్వాత వృద్ధులు అడ్వైజ్ ఇవ్వటం అనేది ఇవాళ మన కోడలు గాని మన అబ్బాయి గాని వాళ్ళకి నచ్చుతలేదు. వాళ్ళకు కావాలా ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటి? ఇప్పుడు వృద్ధులు ఎవరైతే ఉన్నారో, మీ నాన్న గాని మీ తాత గాని, వాళ్ళకు అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని ఉపయోగించి మీకు ఏదో అడ్వైజ్ చేస్తారు. కానీ ఈ మధ్య అహంకారం ఎంత పెరిగిందంటే, అంటే కోడలికి అయితే ఇంకా ఎక్కువ అహంకారం అంటే, ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను 100,000 రూపాయలు సంపాదిస్తున్నాను. ఆ అహంకారం మూలాన ఏమవుతుందంటే అడ్వైజ్ ఇవ్వటము వాళ్ళకు నచ్చుతలేదు. అయితే ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలంటే అడ్వైజ్ అడుగుతే మనం అడ్వైజ్ ఇవ్వాలి, అంటే వృద్ధులు, లేకపోతే ఊరుకోవాలి, అది వాళ్ళకి మంచి.

0: ఇది మనకు మంచిది.
1: రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మీరు కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు 2323-0030, 2323-4821, 2970-4715. ఈ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఇంట్లో వృద్ధులు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలనేది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీద మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నేడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు హలో రెయిన్బోలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం వృద్ధులు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలనే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 2323-0030, మరొక నెంబర్ 2323-4821, 2970-4715 నెంబర్లో ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులు వృద్ధుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి ఈ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో అండి,
0: నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: అనిల్ కుమార్, ఏశ్రవ నగర్.
0: రైట్, అనిల్ కుమార్ గారు చెప్పండి.
1: సో ఎప్పుడైనా కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి వృద్ధులకిను ప్లస్ ఈ మిగతా కుటుంబ సభ్యులకి జనరేషన్ గ్యాప్ ఒకటి వస్తుందండి. సో ఏంటంటే అప్పుడు వృద్ధుల వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమైతే చేశారు వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్ వచ్చేసరికి ఎట్లాగో మన సొసైటీ మారింది కాబట్టి వీళ్ళ ఆలోచనలు మోడర్న్ గా ఉంటాయి, వేరేగా ఉంటాయి. సో ఎప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో అప్పుడు నేను మా పిల్లలకి మా వైఫ్ కి ఏం చెప్తానంటే రేపు సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు. జనరేషన్ గ్యాప్ అనేది రేపు మనం కూడా ఏదో ఒక రోజు వృద్ధులం అవుతాము, అప్పుడు కూడా మన పిల్లలు పనవరులు పనవరాలు ఉంటారు. సో సేమ్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి అర్థం చేసుకుని ఒకవేళ వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తారు దాన్ని నెగటివ్ గా తీసుకోకుండా నేను వీలైతే పాటించు, లేకపోతే వదిలేసి అంతే, వాళ్ళు ఏం అనరు పాటించాలని లేదని చెప్పేసి. కానీ జస్ట్ వాళ్ళ మాటకు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తాను నేను. నా పేరెంట్స్ ఇద్దరు నా దగ్గరే ఉంటారండి, మా బ్రదర్ ఉన్నా కూడా నేనే చూసుకుంటాను. సో వాళ్ళిద్దరికి కావాల్సింది ప్లస్ మా వైఫ్ కూడా బాగానే కోఆపరేట్ చేస్తూ హెల్ప్ చేస్తుంది తనకి, వాళ్ళకి సేవలు చేయడం కానీ ఏమైనా హాస్పిటలైజ్ అయినా కూడా. సో ఆ ప్రాబ్లం అయితే రావట్లేదు ప్రస్తుతానికి. సో అది ఇంకొకటి ఏంటంటే వృద్ధులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉండాలి. ఎలాగో వాళ్ళ స్టేజ్ అయిపోయింది, వాళ్ళు చేయాల్సింది చేశారు, మళ్ళీ ఇంకా డామినేట్ చేయాలని ట్రై చేస్తేనే ఆ ఫీలింగ్స్ వస్తాయండి.
0: రైట్ రైట్, డామినేషన్ అనేది కొంచెం కష్టం. ఇంతకు ముందు కూడా ఒక కాలర్ చెప్పారు కదా,
1: నేను చేశాను నేను చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ డెవలప్ అయింది అని ఒక ఫీలింగ్ ఉంటది వాళ్ళకి.
0: అవును,
1: ఇది ఇది కొత్త జనరేషన్ వాళ్ళు ఒప్పుకోరు. వచ్చిన వాళ్ళు ఏంటి వాళ్ళు చూడలేదు కదా ఏం చేస్తారో, వాళ్ళు చూడలేదు.
0: అవును,
1: వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా కూడా ఏదో స్టోరీ చెప్తున్నారు అనుకుంటారు. సో అందుకని సో వృద్ధులు కూడా సో వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉంటే సో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటదని నేను అనుకుంటున్నాను, ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఫ్యామిలీస్ తో.
0: రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అనిల్ గారు. సో మీరు కూడా ఫోన్ చేయొచ్చు 2323-0030, 2323-4821, 2970-4715 ఈ నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడచ్చు. సో మరి చాలామంది కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మనకి కనెక్ట్ అయిన వాళ్ళు. సో వృద్ధులు తర్వాత కుటుంబ సభ్యులు సఖ్యత ఉండాలంటే మరి ఎవరి ప్రిమిసెస్లో వాళ్ళుంటే సమస్యలు రావు అనేది మరి చాలామంది మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వృద్ధులు అంటే వాళ్ళంతా సాధించారు, డెఫినెట్గా వాళ్ళంతా సాధిస్తేనే ఆ కుటుంబం అనేది ముందుకొస్తుంది. కానీ అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ వాళ్ళు చేస్తేనే ఆ కుటుంబం అట్లా స్టేబుల్గా ఉందనేది పేరెంట్స్ మరి పిల్లలకు చెప్తారు. అంటే తాతయ్య అమ్మమ్మ వాళ్ళని మనం గౌరవించాలనే విషయం వాళ్ళు చెప్తారు. మరి లిమిట్స్లో ఉండటం అనేది ఇంతకుముందు చెప్పారు కదా వారు, డెఫినెట్గా ఎందుకంటే నేను చేసినా నువ్వు స్లేవ్ లాగా ఉండాలి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని అంటే అది పిల్లలు రిసీవ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోకపోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే స్మూత్గా చెప్పే ప్రయత్నం చేయాలి, వినకపోతే మరి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ డైరెక్ట్ తాత అమ్మమ్మ చెప్పకుండా, తాత నానమ్మ ఆ తాత అమ్మమ్మ చెప్పకుండా మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో అది మరి మీ పిల్లలకి చెప్తే మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు కొంచెం క్యాచ్ చేసుకుంటారు, తండ్రి తల్లి అంటే చెప్తే కొంచెం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పాలనుకున్నవి మరి వాళ్ళకి చెప్పి ఆ పిల్లల్ని సర్చ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇంకా మీరు మీ అభిప్రాయాలను కూడా చెప్పొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు తర్వాత వృద్ధుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు హలో రెయిన్బోలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కుటుంబ సభ్యులు వృద్ధుల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలనే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు? ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నాం సార్?
0: రైట్, మెహర్ బాబు గారు చెప్పండి.
1: మీరు అడిగిన టాపిక్ చాలా బాగుందండి. దానికి అనుసంధానంగా చిన్న కథ చెప్తాను, సింపుల్ గా చెప్పేస్తానండి.
0: ఫాస్ట్ గా, టైం లేదు, వేరే కాలర్స్ ఉన్నారు.
1: రామరాజు గారు సీతాదేవి అనే భార్య పత్రలు ఉండేవారండి. సీతాదేవి గారు కాలం చేస్తారండి. ఈ రామరాజు గారు సీతాదేవి గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి. వాళ్ళకు ఒక కొడుకు ఉన్నారండి. అయితే సీతాదేవి

0: గారు కాలం చేశాక ఈయన అనారోగ్యంతో మూలడిపోయాడు రామరాజు గారు. ఈయనకి ఆస్తిపాస్తులు బోల్డ్ ఉన్నాయి, పొలాలు ఎద్దులు ఆవులు కట్టండి. అయితే ఒక ఈ
1: మెహర్ బాబు గారు, మీరు మీరు మీరు చెప్పాల్సింది స్ట్రైట్ గా ఫాస్ట్ గా చెప్పేసేయండి, మనకు టైం సరిపోదు. మీరు కథ చెప్పారు, లేదు టైం, లేదు టైం లేదు మనకి.
0: అంటే మనవడండి ఓ రోజు స్నేహితుడి ఇంటికి వెళ్తేనే వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటున్నారండి, పాపం రామరాజు గారు చాలా బ్రతికారు, కోడలు చూస్తా లేదు, దింగిపోస్తుంది, పశువుల పాటలో పాడేసింది అయిందని చెప్పుకుంటుండే. వెంటనే రామరాజు గారు మనవడు ఏం చేసేయండి, తాతయ్య దగ్గరికి వచ్చేయండి, తాతయ్య తాతయ్య నీకు మట్టి మట్టి గిన్నెలో పోస్తుంది కదా మా అమ్మ, నువ్వు వెంటనే పోసేటప్పుడు వెంటనే కింద పాడేయని చెప్పాడండి. కింద పాడేయని చెప్తే బాబు మీ అమ్మ ఊరుకోదంటే నేను చూసుకుంటాను అన్నాడండి. ఓ రోజున పొద్దున్నే గింజి ఆ మట్టి పాత్రలో పోస్తుండగా పాడేసాడండి. వెంటనే మనవడు వచ్చేయండి, తాతయ్య రేపు మా నాన్న అమ్మకు కూడా ఇదే మట్టి పాత్రలో పొయ్యాలి కదా, నేను కూడా గింజి నువ్వు ఇలా పాడిస్తే ఎలా రా తాతయ్య, ఎక్కడి నుంచి కొంచానంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కళ్ళు తెరిపించేయండి మనవడండి.
1: రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హలో, నమస్కారం సార్.
1: నమస్తే అండి.
2: రఘువీర్ గౌడ్, యాకుత్పురా, ఓల్డ్ సిటీ, హైదరాబాద్.
1: రైట్, చెప్పండి, ఫాస్ట్ గా చెప్పాలి, మనకు టైం లేదు, ఇంకా వన్ మినిట్ ఉంది.
2: వన్ మినిట్. మా నాయనమ్మ గుర్తుంటుంది మంచం కొనాక్ ఎంట్రీ ఎంట్రెన్స్ లో నా కూతురును చూసి పెళ్లి చూపులో చూస్తందుకు వస్తే చెప్పులు అక్కడ ఇచ్చి కాళ్ళు అడుకొని వచ్చి కూర్చుంటారు. మా అమ్మాయిని చూసి ఇచ్చింది దాగి వెళ్ళిపోతారు. మా నాయనమ్మ నన్ను పిలిచి చెప్తారు, అరే వానికి నీ బిడ్డ నీ ఎక్కడా అంటారు. ఎందుకే అంటే నాలుగు చెంపులతో కాళ్ళు కడిగిన వాడు ఇంకా కాళ్ళే తడవలేవు అనివి, అని పనులన్నీ నట్టే ఉంటాయి కానీ తీయకుండా పోతుంది.
1: సో ఎక్స్పీరియన్స్, వాళ్ళు
2: పట్టు చీర కట్టుకునే వయసు కాదు, సొమ్ములు పెట్టుకునే వయసు కాదు. పండుగ నాడు కొంచెం మధ్యాహ్నం ఎక్కువ తినారంటే రాత్రి నేను తిననే చాయ్ పెట్టూ ఉంటాడు. ఇంకా అది నేర్చుకోవాలి, మర్యాద ఇచ్చే నేను రాత్రి 1 గంటకు వస్తుంది, పొద్దున వల్కరిస్తుంది. ఏమన్నాడే మీ మన మనమడు ఉంటే నాయన నాయన తాత అంటుండ్రు, ఆ తాత అంటే అయిపోయి ఉన్న రోగాలు కంట్రోల్ ఉంటాయి, కొత్త రోగాలు కూడా రావు.
1: రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మా చాలా మంది మంచి అభిప్రాయాలు చెప్పారు, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇంతకుముందు ఆయన కథ కూడా చాలా బాగా చెప్పారు బాబా మెహర్ బాబా గారు. సో మరి ఈరోజు మీరు ఏదైతే చేస్తారో అది నెక్స్ట్ మీ పిల్లలు మీకు అందిస్తారు, కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళు అలా చేస్తారని భయపడి కాదు, మామూలుగా ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు ఖచ్చితంగా మంచి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి పెద్దవాళ్ళని బాగా చూసుకొని ఓల్డేజ్ హోమ్స్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళని బాగా చూసుకున్నట్టయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు హ్యాపీగా ఉండటానికి మించి ఇంకొకటి లేదు. అంటే మీరు పెరగడానికి కూడా వాళ్ళ శ్రమ, వాళ్ళ శక్తి ఎన్నో వెచ్చించి మరి మీరు సెటిల్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో ఇది ఈరోజు టాపిక్. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం శీర్షికన పక్షవాతం అనే అంశం గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కొండ మురళీకృష్ణ గారితో పరిచయం మొదటి భాగం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పక్షవాతం అనే అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కొండ మురళీకృష్ణ గారు, న్యూరాలజిస్ట్, మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ కొండ మురళీకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్ కారణం కావచ్చు, యువకుల్లో కూడా పక్షవాతాన్ని చాలా చూస్తున్నాము. ఈ పక్షవాతం రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు?
1: పక్షవాతం రావడానికి ప్రధానమైన కారణాలు అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్, ఇవి కాకుండా మనిషి అలవాట్లు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, ఇవి ప్రధానమైన కారణాలు. ఇవి కాకుండా ఇప్పుడు ఆధునిక జీవితంలో ఒబేసిటీ అయిపోయింది, మనిషి శారీరక శ్రమ లేకపోవడం, కదలికలు లేకపోవడం, ఇవే కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి.
0: డాక్టర్ గారు,

0: కేవలం జీవనశైలిలో మార్పులు చేసినంత మాత్రాన పక్షపాతం బారిన పడకుండా ఉండే అవకాశం ఉందా?
1: కేవలం జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల పక్షవాతం బారిన పడమా అంటే కొంతవరకు నిజమండి, కానీ మిగిలినవి కూడా ఇంపార్టెంటే. సో లైఫ్ స్టైల్తో పాటు మన రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. అన్మాడిఫైయబుల్ ఏంటి అంటే ఏజ్ లేకపోతే జెనెటిక్స్, వీటిని మాడిఫై చేయలేము. వీటి ద్వారా కొంతవరకు రావచ్చు కూడా.
0: పెరుగుతున్న వయసులో పటుత్వం తగ్గి అలాగే జెనెటికల్గా వంశపారంపర్యంగా ఈ జబ్బు చాలామందిలో ప్రకటితమై ఉన్నట్లయితే అది వీళ్ళల్లో వచ్చే ఆస్కారం కూడా ఉందంటారు.
1: ఉందండి, డెఫినెట్గా ఉంది.
0: పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
1: రాకుండా ఉండడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే ఈ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. శారీరక వ్యాయామము కనీసం రోజుకి ఒక 30 నుంచి 40 నిమిషాలు, కనీసం వారంలో ఒక 5 రోజులైనా శ్రమ చేయాలి. కొంత ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. అంతేకాకుండా ఎక్కువగా కూర్చోవడం, సిట్టింగ్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ స్మోకింగ్ నౌ.
0: సీడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు.
1: అవును అవును
0: డాక్టర్ గారు, మామూలుగా మనం వింటుంటాము అటాక్ అని, స్ట్రోక్ అని. ఈ పక్షవాతాన్ని స్ట్రోక్ అంటారా, అటాక్ అంటారా?
1: పక్షవాతాన్ని ప్రధానంగా స్ట్రోక్ అనే అంటారండి. కామన్ వాడుక భాషలో కొందరు అటాక్ అంటారండి, కానీ సైన్స్ పరంగా వాడే టర్మినాలజీ స్ట్రోక్ అండి. స్ట్రోక్నే ఇంగ్లీష్లో సెరిబ్రో వాస్క్యులర్ యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అంటే క్షణాలలో జరుగుతుంది. సెరిబ్రో వాస్క్యులర్ అంటే మెదడు యొక్క రక్తనాళాల్లో క్షణాల్లో జరిగే యాక్సిడెంట్స్ అన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక కాలు ఒక చేయి లాగిందనుకోండి కుడివైపు, నాకు పక్షవాతం వస్తుందేమో అని భయపడతారు. కానీ ఈ ఒకవైపు లాగడానికి పక్షవాతానికి సంబంధం లేదు. పక్షవాతం అనేది క్షణాలలో జరుగుతుంది. కానీ పక్షవాతానికి రావడానికి కావలసినటువంటి ప్రక్రియ, రక్తనాళాల్లో ప్లాక్స్ పేరుకొని పోవడం కొన్ని సంవత్సరాల పాటు జరుగుతాయి.
0: పక్షవాతం మీరు అన్నట్టు క్షణాల్లో జరిగే ప్రక్రియ కాబట్టి ఆ పక్షవాతం వస్తుంది అని తెలుసుకునే సింప్టమ్స్ ఏమైనా ఉంటాయంటారా?
1: పక్షవాతం లక్షణాలను గుర్తించడానికి బీఫాస్ట్, BEFASTఅని ఒక యాక్రోనిమ్ ఉందండి.
0: బీఫాస్ట్ అంటే ఫాస్ట్గా యాక్ట్ చేయడం అనేనా, లేదంటే దాన్ని పూర్తిగా వివరణ చెప్పండి.
1: బీఫాస్ట్ అంటే ఫాస్ట్గా యాక్ట్ చేయడము, బీఫాస్ట్ అంటే లక్షణాలను గుర్తించడం. బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్ రావడం, నిలబడలేకపోవడం, తూలుతున్నట్లుగా అనిపించడం. ఈ అంటే ఐ విజన్కు సంబంధించినటువంటి ఇష్యూస్, అంటే సగమే కనబడడం, ఒక పావు సరిగ్గా కనబడపోవడం, లేకపోతే కంటి చూపు మొత్తం ఒక సైడ్ బ్లాక్ అయిపోయినట్టుగా, కొన్ని క్షణాల పాటు మొత్తం మస్క్ అయిపోయినట్టుగా అనిపించడము. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి ఒకవైపు వంకర పోవడం. ఏ అంటే ఆర్మ్ కానీ లెగ్ కానీ వీక్నెస్ రావడం. ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్, మాట తడబడము, మాట తొత్త తొత్తరగా రావడము, మాట్లాడింది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము, లేకపోతే మాట పూర్తిగా పడిపోవడం. టీ టైం అనేది గోల్డెన్ టైం, ఎందుకంటే ప్రతి మీరు లేట్ చేసే ప్రతి నిమిషానికి మెదడు లోపల దాదాపు 20 లక్షల న్యూరాన్లు దెబ్బతింటాయి. కాబట్టి గోల్డెన్ టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మొదటి 4.5 గంటల్లో మీరు కనుక హాస్పిటల్కి రీచ్ కాగలిగితే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేయడం ద్వారా బ్రెయిన్లో ఉండేటువంటి క్లాట్ ఎక్కడ ఏర్పడిందో తెలుసుకొని మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అది కరిగించే అవకాశం ఉంటుంది.
0: మొత్తానికి ఈ లక్షణాలు కనబడిన వెంటనే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే మీరన్న గోల్డెన్ టైంలో రికవరీ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది, పూర్తిగా రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి.
1: ఉంటాయండి. అయితే ఒకటి, చాలామంది ఇప్పుడు ఆర్మ్ వీక్నెస్, లెగ్ వీక్నెస్ అన్నాను కదా, ఆర్మ్ అంటే చెయ్యి మొత్తం పడిపోయేదాకా వెయిట్ చేయకూడదండి. ఆర్మ్లో మామూలుగా చెయ్యి వీక్నెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫైన్ మూమెంట్స్ దెబ్బతింటాయండి. అంటే అన్నం కలుపుకోలేకపోవడం, బాటిల్ మూత తీయరాకపోవడం, బటన్స్ పెట్టుకోక రాకపోవడం, రొట్టె చుంచలేకపోవడం, ఇట్లాంటి ఫైన్ మూమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇవి స్టార్ట్ అయినప్పుడే వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇవి స్టార్ట్ అయినప్పుడు చిన్నదే కదా చూద్దాంలే, ఇప్పుడు నైట్ అయింది, డాక్టర్స్ ఉంటారో ఉండరో, రాత్రి అయింది కదా, హాస్పిటల్ ఉంటాయో, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉంటాయా, సీటీ ఉంటుందా అని లేట్ చేస్తారు.
0: ఈ గోల్డెన్ టైం పీరియడ్ ఎంత ఉంటుందండి?
1: గోల్డెన్ టైం అనేది 4.5 గంటలండి. అయితే 4.5 గంటల వరకు మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే బ్రెయిన్లో పెద్ద రక్తనాళాలు ఉంటాయండి, కొన్ని MCA అంటారు, PCA అంటారు, ACA అంటారు, ICA అంటారు. ఇవి 4 పెద్ద రక్తనాళాలు. ఈ పెద్ద రక్తనాళాల్లో కనుక రక్తం గడ్డగట్టిందనుకోండి, ఈ 4.5 గంటలు దాటిన తర్వాత కూడా మనము కొన్ని పరీక్షలు ఉంటాయండి, సిటీ యాంజియో పరీక్ష అని, యాంజియో బ్రెయిన్ యాంజియో పరీక్ష అని ఉంటాయి. ఇవి చేయడం ద్వారా పెద్ద రక్తనాళం లోపల రక్తం గడ్డ ఏర్పడితే ఇప్పుడు మనము దానికి క్లాట్ రిమూవల్ చేయొచ్చండి. దాన్ని థ్రాంబెక్టమీ అంటారు. అంటే ఇక్కడ మన చేయి ద్వారా కానీ లేకపోతే తొడ ద్వారా కానీ రక్తనాళాల ద్వారా వెళ్ళి

0: బ్రెయిన్లో ఉండే రక్తనాళాన్ని చేరుకుని ఎక్కడ క్లాట్ ఏర్పడిందో ఆ క్లాట్ని తీసేయొచ్చండి. అయితే ఇది కూడా కేవలం కొన్ని పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఇది 6 గంటల వరకే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పేషెంట్ను బట్టి కొందరు 18 గంటలు, కొందరు 24 గంటల వరకు కూడా ట్రై చేస్తున్నారు.
1: అంటే మీరు అన్నట్టు పెద్ద రక్తనాళాల్లో కనుక ఏర్పడిన క్లాట్ని ఐడెంటిఫై చేసినట్లయితే ప్రస్తుతం ఉండే ఆధునిక ఎక్విప్మెంట్ యూజ్ చేసి డైరెక్ట్గా నేరుగా ఈ యాంజియోగ్రామ్ లాంటి ప్రొసీజర్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉండే క్లాట్ని రిమూవ్ చేసినట్లయితే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా చిన్న రక్తనాళాల్లో కనుక వెళ్ళి క్లాట్ ఫామ్ అయినట్టయితే
0: 4.5 గంటలు మాత్రమే, గోల్డెన్ టైం 4.5 గంటలు మాత్రమే,
1: అంతలోపే యాక్ట్ చేయాలి.
0: చేయాలి
1: అంటే ఇంజెక్షన్ అంటే అది ఎలా చేస్తారు, దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏమైనా ఉంటాయి?
0: యూజువల్గా థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేదానికి పెద్దగా కాంట్రాఇండికేషన్స్ లేవండి. కేవలం పెద్ద బ్రెయిన్ సర్జరీ అయ్యి ఉండి, లేకపోతే ప్లేట్లెట్స్ బాగా తక్కువగా ఉండి, అలాంటి రేర్ కండిషన్లో తప్ప యూజువల్గా ఇంజెక్షన్ ఇస్తాం. మనం 100 మందికి ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, దాదాపు 70 మంది ఇంప్రూవ్ అవుతారండి. 30 మంది పెద్ద రక్తనాళంలో బ్లాక్ ఉంటే కాకపోవచ్చు ఇంప్రూవ్మెంట్, లేకపోతే వాళ్ళు లేట్గా విండోలో రావచ్చు, వాళ్ళు విండో టైం కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, వాళ్ళు గమనించింది చెప్పవచ్చు. అలాంటి టైంలో మనకి ఇంజెక్షన్ సక్సెస్ రాదు. కానీ కొందరి లోపల రక్తనాళాలు పలచగా ఉండడం, వాళ్ళు ఆల్రెడీ కొన్ని రకాల బ్లడ్ థిన్నర్స్ వాడడం, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ చాలా స్మోకింగ్ ఆల్కహాల్ చేసి ఉండడం వల్ల వాళ్ళ రక్తనాళాలు పలచబడిపోవడం, కొందరికి జన్యుపరంగా అమైలాయిడ్ యాంజియోపతి అని ఉంటుంది, బ్రెయిన్లో ఆల్రెడీ బ్లీడ్స్ ఉంటాయి, వాళ్ళకి మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం కూడా అందరికీ ప్రాణాంతకంగా మారకపోవచ్చు. ఇప్పుడు మనకి ఈ బ్లీడింగ్ కూడా కేవలం 100 మందికి ఇచ్చామనుకోండి, ఒక 2-3 ముగ్గురికే ప్రాణాంతకంగా మారుతుంది. అంటే బాగా రక్తం పలచగా అయిపోయి ఆ ప్రెషర్కి రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అవ్వడం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఇష్కిమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్ గురించి కూడా నేను చెప్తాను.
1: పక్షవాతం లక్షణాలు కనబడిన తర్వాత సరైన సమయంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు సీటీ యాంజియో చేస్తారు, దానివల్ల ఏం తెలుస్తుంది, ఎందుకు ఖచ్చితంగా చేయాలంటారు?
0: సీటీ యాంజియో చేయడం, సీటీ చేయడం ద్వారా మేము ఫస్ట్ తెలుసుకునేది ఏంటంటే బ్లీడింగ్ ఉందా లేదా, క్లాట్ సంగతి కాదు మేము మాట్లాడేది, ఫస్ట్ బ్లీడింగ్ ఉందా లేదా. బ్లీడింగ్ ఉంటే ఈ క్వశ్చనే లేదు, ఇంకా
1: ఇంజెక్షన్ చేయడానికి కుదరదు.
0: బ్లీడింగ్ ఉంటే కేవలం మేము బీపీని తగ్గిస్తాము, మనకు బయట గాయమైతే ఏ విధంగా గాయం చుట్టూ వాపు ఎలా వస్తుందో, బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ చుట్టూ వాపు వస్తుంది, ఆ వాపు బ్రెయిన్ ఒకవైపు ఒత్తివేయడం వల్ల మనిషి స్పృహ తగ్గిపోతుంది. స్పృహ బాగా తగ్గిపోతే మనిషిని ప్రాణాన్ని కాపాడడానికి మనం పైన ఉండేటువంటి స్కల్ బోన్ను తీసి పొట్టలో పెడతాం, దీన్ని డికంప్రెషన్ క్రేనియెక్టమీ సర్జరీ అంటారు. ఇది ఎప్పుడు చేస్తాము, మనిషి బాగా స్పృహ తగ్గిపోయి పెద్ద బ్లీడింగ్ అయినప్పుడు ప్రాణాన్ని కాపాడడానికి చేస్తాం.
1: బ్రెయిన్లో వచ్చే ఆ కంప్రెషన్ అంటే ఆ ఒత్తిడిని తగ్గించడానికి తలపై నుండే ఒక బోన్ని తీసేసి ఆ ప్రెషర్ని, అంటే ఒక బెలూన్లో కనుక గాలి ఊతే కనుక పగిలిపోకుండా ఉండడానికి స్పేస్ ఇచ్చినట్టుగా ఇస్తారు, ఆ బోన్ని మీరు అదే మనిషి పొట్టలో దాస్తారు.
0: అవునండి.
1: ఈ కంప్రెషన్ తగ్గిపోయి ఆ ప్రెషర్ తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ తలపైన పెట్టే అవకాశం ఉంటుందా?
0: తిరిగి మళ్ళీ మనిషికి అదే భాగంలో కుట్టేస్తాం. అయితే 100 మందికి బ్లీడింగ్ అయిందనుకోండి, బ్రెయిన్లో బ్లీడింగ్ తీవ్రతను బట్టి, బ్లీడింగ్ పెద్దగా ఉండి ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆ ఒత్తిడి వల్ల బ్రెయిన్లో ఉండే వైటల్ సెంటర్స్ పైన ఒత్తిడి పడి మనిషి ప్రాణం పోతుందనుకున్నప్పుడే ఈ సర్జరీ. ఒకవేళ మనం వాపును తగ్గించడానికి ఒక్కోసారి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా చూస్తాం, వాటితో వాపు తగ్గుతుంది, వాటితో మనిషి స్పృహలో ఉన్నాడు అంటే ఆపరేషన్ దాకా వెళ్ళాం, లేకపోతే ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది.
1: ఇలా ఆ తీసిన ఎముక అంటే స్కల్ అంటే పొరలోని భాగము కడుపులో పెడితే ఇతరత్ర వేరే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా కడుపులోనూ, అలాగే ఓపెన్ చేసిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా?
0: చాలా రేర్, చాలా అరుదుగా మేము ఇన్ఫెక్షన్స్ చూస్తాము. మనిషి పొట్టలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషిలోనే సేఫ్గా ఉంటుంది, సో అది మంచి ఏసెప్టిక్ కండిషన్లోనే మనం ఆపరేషన్ చేస్తాం కాబట్టి రిస్క్ ఆఫ్ రీఇన్ఫెక్షన్ ఈజ్ లెస్ దెన్ 1%.
1: తలభాగం ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి గాలికి ఎక్స్పోజ్ అయి ఉంటుంది కదా, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు?
0: మామూలుగా ఏం చేస్తామంటే పైన ఉండేటువంటి చర్మాన్ని కుట్టేస్తాం. అక్కడ కొంతమందికి మనకి సొట్టబోయినట్టుగా కనబడుతుంది, కానీ దాంతో ఏం కాదు. మేము ఒక జాగ్రత్త ఏం చెప్తామంటే కొంచెం బెడ్స్కి తగలకుండా, గోడలకు తగలకుండా, కింద పడకుండా జాగ్రత్తగా ఉండమంటాం. యూజువల్గా మేము ఇంతవరకు వెరీ రిమోట్ పేషెంట్స్లో మాత్రమే మళ్ళీ ఇంజురీ కావడం చూస్తాం. తప్పడాలి
1: డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ కంప్రెషన్ తగ్గి ఇది నార్మల్ స్థితికి వచ్చినంత వరకు ఓపిక పెట్టినట్లయితే తిరిగి ఈ కడుపులో దాచిన ఎముకను తీసి తల మీద పెట్టి యథావిధి స్థానానికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
0: అవునండి, అవును.
1: డాక్టర్ గారు, మనము మీరు అన్నట్టుగా చేతిలో వీక్నెస్ రావడము, ఒకవైపు తూలినట్టు ఉండడము, చూపుల్లో తేడాలు గమనించడం,

0: మాటలు తొత్తరు రావడము ఇవన్నీ గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇలా కాకుండా చేతితో కాలితో సంబంధం లేకుండా కేవలము కంటి చూపు మూతి వంకరబోయే సందర్భాలు చూస్తుంటాం, అప్పుడు అది పక్షవాతమేనా?
1: మంచి క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది దాన్ని బెల్స్ పాలసీ అంటారండి. బెల్స్ పాలసీలో కేవలము మూతి వంకర పోవడంతో పాటు కన్ను మూసుకోదండి, కన్ను కొంచెం ఓపెన్ అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమంది పెద్దవాళ్ళని కూడా చూడొచ్చు, సెలబ్రిటీస్ని కూడా చూడొచ్చు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కన్ను రెప్ప దానికి అదే వాలుతూ ఉంటుంది, మూతి కొంచెం వంకరపోయినట్టుగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల రావడం వల్ల ముఖానికి సంబంధించినటువంటి ఫేషియల్ నర్వు వాపు వచ్చి అది వీక్ అయిపోతుంది, అప్పుడు కన్ను మూసుకోలేకపోవడము లేకపోతే మూతి వంకరపోవడం జరుగుతుంది. దీనికి అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేట్ చేయకూడదు. దీనికి కూడా అర్లీగా ట్రీట్మెంట్, వాపు తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అలాగే ఆ వైరస్ని కౌంట్రాక్ట్ చేయడానికి కొన్ని యాంటీవైరల్ మందులు ఉంటాయి. అయితే చాలామంది ఇది కూడా లేట్ చేస్తారు, 5-6 రోజులు 10 రోజుల తర్వాత వస్తే వీక్ ఇంప్రూవ్మెంట్ రాదు, మందులు వాడుతూ ఫిజియోథెరపీ చేస్తే తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ దీనికి పక్షవాతానికి సంబంధం లేదు, ఇది కేవలం ఆ ఒక ఫేషియల్ నర్వ్ యొక్క వాపు వైరస్ వల్ల.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా సీటీ యాంజియో చేసిన తర్వాత అది కేవలం క్లాట్లోనే ఉండే స్థాయిలోనే ఉందా లేదా బ్లీడ్ అయిందా అన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత, ఒక బ్లీడ్ అయినట్లయితే థ్రోంబోలైజ్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వీలు పడదు. బ్లీడ్ కాకుండా ఇంటాక్ట్గా ఉన్నట్టయితే మిగతా పారామీటర్స్ అన్నీ వెరిఫై చేసుకొని అతనికి ఆ ఇంజెక్షన్ ఇవ్వడము, ఆ ఇంజెక్షన్ కారణంగా ఆ క్లాట్ కరిగిపోవడము తిరిగి యథాస్థితికి రావడం అనేది జరుగుతుంది. సమయం దాటిన తర్వాత ఇస్తే దాని ఉపయోగం అంతగా ఉండదు, ఇచ్చినా ఫలితం రాకపోయే అవకాశం ఉందంటారు.
1: చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు సమయం దాటిన తర్వాత ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ రక్తనాళం లోపల ఏర్పడినటువంటి గడ్డ అది చిక్కబడిపోతుంది, గట్టిపడిపోతుంది, సిమెంట్ లాగా మారిపోయి ఆ రక్తనాళం గోడలకి గట్టిగా అతుక్కుంటుంది. మనము సమయం దాటిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తే ఒక్కోసారి అది కొంతవరకు ఏం కాకుండా ఉండొచ్చు, కానీ ప్రెషర్ ఎక్కువైపోయి ఒక్కోసారి అది పగిలిపోతుంది రక్తనాళం, మళ్ళీ బ్రెయిన్లో హిమరేజ్ అవుతుంది, అప్పుడు అది ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి ఈ 4.5 గంటలు అంటే చాలా స్టడీస్, చాలామంది పేషెంట్స్ పైన రీసెర్చ్ చేసిన తర్వాత సైంటిస్టులు డాక్టర్స్ తేల్చిన విషయం ఏంటంటే 4.5 అవర్స్ దాటిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తే రిస్క్ ఎక్కువ, 4.5 అవర్స్ లోపల ఇస్తే బెనిఫిట్ ఎక్కువ,
0: లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది.
1: అవునండి, అవును.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పక్షవాతం అనే అంశం గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కొండా మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:03 6 సెకండ్లు అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్. వారేవా, బయటైతే మార్నింగ్ నుంచి బాగా ఎండ బాగా మండిపోతుంది. మరి ఈవినింగ్ కల్లా కాస్త స్లైట్గా కొద్దిగా బాగుంది అనిపిస్తుంది. ఓకే, వీకెండ్ కదా, మరి పిల్ల పాపతో భార్యామణితో అందరం కూడా బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చెయ్యాలి అని పాపం కరుణించారేమో పైనన్న వాళ్ళు. సో కొద్దిగా కూల్ డౌన్ అయింది అంతా కూడా వాతావరణం హైదరాబాద్ సికింద్రాబాద్లో. చాలామంది కూడా ఈ సెలవులకి పిల్ల పాప అందరూ కూడా, డాడీ మమ్మీ మమ్మల్ని తీసుకెళ్ళు బయటికి, మేము ఆడుకోవాలి, పార్క్కి తీసుకెళ్ళండి, మూవీకి తీసుకెళ్ళండి, మాల్స్కి తీసుకెళ్ళండి అంటూ అల్లరి చేస్తున్నారు చాలామంది. అలాగే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా కలవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది స్నేహితులు బంధువులు కూడా మన ఇంటికి వచ్చి హైదరాబాద్ని చూడాలి, అక్కడున్న అందమైనటువంటి ప్లేసెస్ని విజిట్ చేయాలని చాలామంది కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. రైట్, మరి కారులో ట్రావెల్ చేసినా లేదా బస్సులో ట్రావెల్ చేసినా ట్రైన్లో ట్రావెల్ చేసినా ఎవరైనా సరే ఇప్పుడు ఎఫ్ఎం రెయిన్బో 101.9 ట్యూన్ చేసినట్లయితే మీరు నా షో వినొచ్చు. నేను మీతో పాటు 9:30 వరకు కూడా మంచి మంచి పాటలు ఇవన్నీ కూడా నేను ప్లే చేస్తూనే ఉంటాను. రైట్ రైట్, అలాగే మీ అందరి కోసం కూడా 9:30 వరకు మ్యూజికల్ జర్నీ చేస్తూ మంచి మంచి మాటలు మంచి మంచి పాటలు కూడా నేను ప్లే చేస్తూ ఉంటాను. మరి నా షో వింటున్నట్టుగా ఎవరైనా సరే 2323482కి వాట్సాప్ చేసి ఎలేష్ మీ షో వింటున్నాం మేము ఈరోజు సాటర్డే 2 మే ఈరోజు చల్లని సాయంత్రం వేళ మీ షో వింటున్నామని ఎవరైనా కూడా నాకు కాల్ చేసి చెప్పడానికి వీల్లేదు, మెసేజ్ అయితే చేయొచ్చు ఇప్పుడైతే. రైట్, మరి మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ విత్ మీ యో ఫ్రెండ్ యల్లేష్. ఇప్పుడైతే కార్తీక్ గాయత్రి పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, తర్వాత చాలా మంచి కబుర్లు కూడా ఉన్నాయి మీకోసం. 1 2 3 4 గో. ఇళయరాజా గారి అబ్బాయి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కాంపోజ్ చేసినటువంటి వాళ్ళ మాటలకు అర్థాలే వేరులే.

తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:11:54. ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. రైట్, మరి సికింద్రాబాద్, హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ప్రపంచంలోని ఎక్కడున్నా సరే మన స్నేహితులు మన ఎఫ్ఎం రెయిన్బో వినాలనుకుంటే గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి అన్నీ కూడా ఛానల్స్ కనిపిస్తాయి. అందులో మీరు సెర్చ్ బార్కి వెళ్ళి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది. అక్కడ మీరు బటన్ ఉంటుంది రౌండ్గా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మన రేడియోలో ఉన్న పాటలు, మాటలు ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా చక్కని మాటలు, శ్రావ్యమైనటువంటి పాటలు ఎల్లవెల్లా కూడా మీకు వినిపిస్తూనే ఉంటారు మన స్నేహితులందరూ కూడా. రైట్, మరి మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ అనే షో. నేను మీ స్నేహితుడిని ఎలేషన్ మాట్లాడుతున్నాను, మై డియర్ ఫ్రెండ్స్.

ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్పాలి. మన పాత రోజుల్లో పెద్దవాళ్ళు నేల మీద కూర్చొని భోజనం చేసేవారు, గుర్తుందా? మీ ఇంట్లో ఎవరైనా ఇలా లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకి అలవాటు ఉన్నదో లేదైతే నాకు తెలియదు, కానీ అందులో ఒక సీక్రెట్ ఉంది, హిడెన్ సీక్రెట్ ఉంది. మరి అది ఏంటో అనే విషయాన్ని ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత చెప్తాను. మళ్ళీ మనమాట, నేను కూడా ఫ్లోర్ మీద కూర్చొని భోజనం చేసినప్పుడు, అది డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా సరే, ఈవెన్ నాకు ఇంట్లో టేబుల్ ఉన్నప్పటికి కూడా కిందని కూర్చొని భోజనం చేసినప్పుడే చాలా సంతృప్తికరంగా మళ్ళీ ఆరోగ్యకరంగా అనిపిస్తుంటుంది నాకు. మరి మీలో ఎవరైనా సరే ఫ్లోర్ మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళనే కాకుండా ఎవరైనా ఉన్నారా మీ కుటుంబంలో? అలాంటి వాళ్ళు 0402323482కి వాట్సాప్ చేయండి. ఎల్లేష్, మేము మా ఇంట్లో భోజనం చేస్తాం అలానే అని చెప్పండి. నేనైతే అది చెప్పాను కదా, ఫ్లోర్ మీద కూర్చొని భోజనం చేస్తానని. రైట్, మరి అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటి, హిడెన్ సీక్రెట్స్ ఏంటి అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఈ స్వీట్ సాంగ్ నాగార్జున అండ్ సిమ్రాన్ యాక్ట్ చేసినటువంటి మూవీ అది. మరి ఈ మూవీలో ఈ పాటను ప్రత్యేకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. మరి తమిళ్లో ఇంకొక సింగర్ పాడారు. ఆ పాట ఎవరు పాడారో చెప్పగలరా? అలాగే ఇది ఏ మూవీ అని చెప్పగలిగితే నాకు 0402323482కి వాట్సాప్ చేయండి.

0: FM Rainbow 101.9.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:24 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇది రిమ్జిమ్ హైదరాబాద్, నేను మీ స్నేహితుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. ఆల్ రైట్, మరి ఇంతకుముందు నేను ఒక ప్రశ్న వేశాను, ఈ పాట ఏ సినిమాలో ఉంది, అలాగే ఈ పాటని తమిళ్లో ఒక సింగర్ పాడారు అని అడగగానే మనకి శ్రీవల్లి అనే ఒక అమ్మాయి మెసేజ్ పంపించారు, నువ్వు వస్తావని. అబ్సల్యూట్లీ రైట్, ఆ పాటలోనే ఉందండి నువ్వు వస్తావు అనే వర్డ్, వెరీ ఈజీ కదా. రైట్, మరి ఈ సినిమా యాక్చువల్గా తమిళ్లో తుల్రుత మనమం తుల్లుం అనే ఒక తమిళ్ మూవీ అనమాట. మరి ఈ మూవీలో విజయ్ అండ్ సిమ్రాన్ యాక్ట్ చేశారు. మరి తెలుగులో నాగార్జున అండ్ అదే రోల్ని సిమ్రాన్ ఇక్కడ కూడా యాక్ట్ చేయడం జరిగింది. చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీ. మరి ఈ మూవీకి తమిళనాడులో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సిమ్రాన్కి దక్కింది. అలాగే ఈ మూవీని కన్నడలో ఓ నాన్న నల్లే, అలాగే బెంగాలీలో సాథి, మరి ఒడిశాలో ఐ లవ్ యూ అనే టైటిల్తో రీమేక్ జరిగింది. మరి తమిళ్లో అండ్ తెలుగులో చాలా బాగా నటించడం వల్ల నాగార్జున కానీ సిమ్రాన్ కానీ, అలాగే అందులో ఉన్న పాటలు కూడా చాలా చాలా బాగుండడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రైట్, మరి పాత రోజుల్లో మనం అందరం కూడా నేలపై కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మరి ఇప్పుడు వాళ్ళకి సమయం ఉండట్లేదు బుఫే మీల్స్ అని, లేదా టేబుల్ మీద టైం అయిపోతుంది ఆఫీస్కి, లేదా టైం అయిపోతుంది స్కూల్కి అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి మన ఆరోగ్యాలు కూడా అలానే ఉన్నాయి. మరి ఆ రోజుల్లో నేల మీద కూర్చొని భోంచేసే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అని కానీ, లేదా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని ఇలాంటి ఇష్యూస్ కూడా మనం మన తల్లిదండ్రులు వినలేదు, మనం కూడా వినలేదు. రైట్, మరి అందులో ఒక హిడెన్ సీక్రెట్ ఉంది, ఆ విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్, మరి కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక స్వీట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది. రైట్,
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597, నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ

నేల మీద కూర్చొని తినే రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఈ బుఫే మీల్స్, ఈ టేబుల్ మీల్స్ అన్ని సమస్యలు కూడా వచ్చేసాయి. మరి సుఖాసనంలో కూర్చొని భోజనం చేసేటప్పుడు ముందుకు బెండింగ్ అయ్యి మన ఫుడ్ని, ప్లేట్లో ఉన్న ఫుడ్ని మనం చేత్తో నోటికి తీసుకునేటప్పుడు డైజెస్ట్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా యాక్టివ్గా ఉండేవి. చాలా డైజెస్ట్ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ కూడా అవుతుండేది. మరి ఈ ఇందులో ఉన్న సిస్టమ్ని ఏమంటారంటే వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ని చేసి డైజెస్ట్ సిస్టమ్ని ఫాస్ట్గా చేస్తుందంట. అందుకే ఎంత ఎక్కువ తిన్నా ఆ రోజుల్లో చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేవారు. కదలలేకపోతున్నా, నేను నడవలేకపోతున్నా, ఇప్పుడే భోంచేశాను కదా, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా, వెంటనే వర్క్ చేయమంటే ఎలా అని ఇలాంటి మాటలు కూడా ఆ రోజుల్లో తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ కానీ లేదా మన అమ్మా నాన్నలు కూడా ఇలాంటి మాటలు వినిపించేవి కాదు. కానీ ఈ రోజుల్లో ఈవెన్ టీన్స్ కూడా కాస్త ఒక ఇడ్లీ ఎక్కువ తిన్నా కూడా, హాయ్ బాబాయ్, నా వల్ల కాదురా నాయన, నేను నడవలేను, కూర్చుంటా కాసేపు, లేదు నేను ఇప్పుడిప్పుడే చదవాలంటే నా వల్ల కాదు అని వెంటనే వాళ్ళు నో అని చెప్పేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రైట్, మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్, ఆ తర్వాత నేను మీకోసం ఒక సూపర్ స్వీట్ సాంగ్ ప్లే చేస్తాను.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: రవితేజ కెరీర్ ని మార్చేసినటువంటి ఇడియట్ మూవీ కౌసల్య పాడిన పాటని చాలా బాగుంటుంది. చక్రీ మ్యూజిక్ కంపోజరు, మరి తమిళ్లో సింబు యాక్ట్ చేశారు ఇదే రోల్ని. అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ మూవీ మీలో ఎంతమందికి ఇష్టం? 0402323422 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు రింజీమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ One and only Yelish.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటీ

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైమ్ ఎగ్జాక్ట్గా 6:42 తొమ్మిది సెకండ్ అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. వారెవ్వ ప్రపంచంలోని నలుమూలాల నుంచి కూడా చాలామంది స్నేహితులు, మన రేడియో మిత్రులు అందరూ కూడా మన షోని వింటున్నామని మనకి 0402323482కి వాట్సాప్ చేస్తున్నారు. ఎల్లక్ష్మి షో వింటున్నామని మనకి, అలాగే శ్రీలేఖ గారు మనకి మెసేజ్ పంపించారు, ఎల్లక్ష్మి షో వింటున్నాం ఇప్పుడు, వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మరి 8 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ మీరు వింటారు. మరి 9:30 వరకు కూడా మీతో పాటు మంచి మంచి కబుర్లు, మంచి పాటలు మీతో పంచుకుంటూ నేను ఎంజాయ్ చేస్తాను. అలాగే ఈరోజు ఈ హాట్ సీట్లో కూర్చొని నేను మీ అందరితో కూడా మాట్లాడే అవకాశం, అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి గల కారకులైనటువంటి మన రేడియో అధికారులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతి షోలో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా, ఎందుకంటే ఈ అవకాశం వల్ల నేను మీ

అంతతో కూడా చక్కగా మాట్లాడి మంచి మంచి పాటలు మంచి మంచి మాటలు షేర్ చేసుకునే అదృష్టం నాకు వరించినందుకు. రైట్, మరి ఇప్పుడు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ అనే షో. చదువు గొప్పదేనండి, పెద్ద పెద్ద చదువులు చదివాం, డాక్టరేట్స్ వచ్చాయి అని చాలామంది వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతుంటారు. కానీ ప్రతి చోట ప్రతి పరిస్థితుల్లో కూడా జీవితాన్ని కాపాడేది చదువు కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒక ప్రశ్న అడిగిన క్షణం ఒక పండితుని యొక్క అహంకారాన్ని నిశ్శబ్దంగా మార్చేసింది. జ్ఞానం అవసరమే, కానీ అహంకారం ఏం చేస్తుందంటే ఆ జ్ఞానాన్ని చీకటి చేస్తుంది, కనిపించనివ్వకుండా చేస్తుంది. దానికి గల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మరి ఆ స్టోరీ చెప్పే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మరి ఆ స్టోరీ వినాలి అనుకునే వాళ్ళు నాతో పాటు మ్యూజికల్ జర్నీ చేయండి. చక్రీ పాడిన ఈ స్వీట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను.

ఫస్ట్ ర్యాంకులు ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

ఎస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు పాట విన్నారు కదా. మరి ఈ సినిమా చాలా చాలా రికార్డ్స్ని క్రియేట్ చేసింది. 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం 20 తెలుగు సినిమాలు జల్లెడు పడితే ఈ ఒక్క సినిమే అందులోకి వెళ్ళింది. మరి ఇందులో 61వ ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 7 నామినేషన్స్ అందుకుంది. 2 అవార్డులను కూడా గెలుచుకుంది. అందులో ఉత్తమ నటుడు మహేష్ బాబు, ఉత్తమ మహిళా నేపథ్య గాయని చిత్రమ్మ గారు గెలుచుకున్నారు. మరి 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో ఈ చిత్రం 11 నామినేషన్లు అందుకుంది. ఇందులో వెంకటేష్ మరియు మహేష్ బాబు ఇద్దరు కూడా ఉత్తమ నటులుగా అవార్డ్స్ని అందుకున్నారు. మరి తెలుగులో అంజలి, జయసుధ ఉత్తమ సహాయ నటులుగా వాళ్ళు నామినేషన్ అయ్యారు. రైట్, చాలా అవార్డ్స్ అందుకుంది ఈ మూవీ. మరి ఈ మూవీ ఒక మంచి కుటుంబ నేపథ్యం, అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధం, కుటుంబంలో ఉన్నటువంటి విలువలు, మరి ప్రతి కుటుంబంలో కూడా కనిపిస్తుంటుంది ఇలాంటి విషయాలు. దీన్నే ఆయన స్క్రిప్ట్గా మార్చుకొని మనకి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఈ మూవీతో మన ముందుకొచ్చి చాలా సూపర్ డూపర్ హిట్ కూడా సంపాదించారు. అలాగే ఇందులో రేలంగి మావయ్య అనే మాట అది ఎంత పాపులారిటీ సంపాదించిందో నేను వేరేగా చెప్పక్కర్లేదు. అలాగే ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించాలి, ప్రతి సినిమాలో కూడా హీరోకి హీరోయిన్కి కొన్ని పేర్లు ఉంటాయి, వెంకటనో నాగనో ఏదో ఉంటుంది. కానీ ఈ మూవీలో మొట్టమొదటిసారిగా ఒక క్రియేటివిటీగా డైరెక్టర్ ఏం చేశారంటే వెంకటేష్ని పెద్దోడుగా, అలాగే మహేష్ని చిన్నోడుగా పిలుచుకునేటట్టుగా ట్రై చేశారు. ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు మనకి వినిపించవు. అలాగే వెంకటేష్ కూడా ఆడియో ఫంక్షన్స్లో ఆయన మాట్లాడుతూ కూడా

చిన్నోడు నాకు చాలా సొంత తమ్ముళ్ళగా అనిపించాడు అంటూ ఆయన మాట్లాడారు అక్కడ స్టేజ్ పైన. సో చాలా ఆ మూవీ చూస్తున్నంతసేపు కూడా మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కుటుంబ వాతావరణం, మన ఫ్యామిలీలోనే జరుగుతుందా ఇలాంటి ఇన్సిడెంట్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి పక్క వాళ్ళు తక్కువ ఎక్కువగా మాట్లాడడం, కుటుంబ సభ్యులే ముఖ్యంగా, ఇలాంటివి ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. మరి దాన్నే కథా వస్తువుగా తీసుకొని నిర్మించినటువంటి ఈ సినిమా ఎప్పటికీ కూడా మాస్టర్ పీస్గా నిలబడిపోయింది. ఆల్ రైట్, స్టూడియో టైం 6:58 ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి, అమ్మ ఒకై ఎంత ఇష్టమో మన ఎఫ్ఎం రెయిన్బో కూడా అంతే ఇష్టం అంటూ మన షోను వింటున్నారు చాలామంది కూడా. మరి లోకల్ ట్రైన్ అండ్ లోకల్ బస్సులో, మరి కారులో, ఆటోలో సోదరులు ఎవరైనా కూడా చాలామంది కూడా నా షో వింటున్నట్టుగా నాకు మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు కూడా నాకు పంపించవచ్చు, ఎల్లేష్ మీ షో వింటున్నాం, 2323482 22కి వాట్సాప్ చేయండి, ఎల్లేష్ మీ షో వింటున్నట్టుగా నాకు చెప్తే మీ పేరు నేను అనౌన్స్ చేస్తాను. కూడా ఒక అమ్మాయి వైష్యూ అనే ఒక అమ్మాయి హాయ్ గుడ్ ఈవినింగ్ మీ షో వింటున్నాను అని చెప్పింది. ష్యూర్గా తప్పకుండా. అయితే మీకు ఒక కథ చెప్తానన్నాను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అహంకారం ఉన్నట్లయితే జ్ఞానం చీకటి అయిపోతుంది అనే విషయం గురించి ఓ పాట తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఆ పాట ప్లే చేసుకుందాం, ఆ పాట తర్వాత మీరు ఎదురు చూస్తారు కదా. ఈ సూపర్ హిట్ సాంగ్లో ఒక విశేషం ఉంది, ఈ పాట అయిన తర్వాత చెప్తాను. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది, దీనికి మ్యూజిక్ కంపోజర్ ఎవరో నాకు 04023234822కి వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు ఈ చల్లని సాయంత్రం వేళ వీకెండ్లో రిమ్జిమ్ హైదరాబాద్, నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని, ఎస్ ఎల్ఎష్ని.

0: FM Rainbow 101.9.
1: Oh, you bad boy. Oh, you bad boy. In the top.

తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: FM Rainbow 101.9.
1: స్టూడియోలో టైం 7:09:03 ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే ఏ రేడియో ఛానల్లో కూడా ఇంత ఎగ్జాక్ట్గా టైంని సెకండ్స్తో చెప్పరు, రైట్? 7:09 అయిందని చెప్పేస్తారు, కానీ అంత ఎగ్జాక్ట్గా సెకండ్స్తో చెప్తాం మన ఆల్ ఇండియా రేడియోలో. ఎందుకంటే సెకండ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మీరు ఒలింపిక్స్లో చూసినట్లయితే ఒక సెకండ్లోనే చాలామంది పరుగు పందెల్లో కానీ ఇంకా వేరే ఏదైనా ఆటలో కానీ ఓడిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయి. మరి సెకండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్లోనే మనం జన్మిస్తాం, ఒక్క సెకండ్లోనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఒక్క సెకండ్లోనే ప్రేమ పుడుతుంది, ఒక్క సెకండ్లోనే ప్రేమ విరిగిపోతుంది కూడా. ఒక్క సెకండ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఒక్క సెకండ్లతో సహా మన రేడియో స్టేషన్లో మీకు సమయం చెప్పబడుతుంటుంది ఎల్లవేళలా కూడా. మరి ఈ ప్రపంచంలోనే రేడియో వినాలని అనుకునే వాళ్ళు, ముఖ్యంగా మన ఎఫ్ఎం రెయిన్బో వినాలనుకునే వాళ్ళు, న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు గూగుల్ ప్లేస్టోర్లో టైప్ చేస్తే న్యూస్ ఆన్ ఎయిర్ అని వస్తుంది. దాన్ని టైప్ చేస్తే అందులో ఇండియాలో ఉన్నటువంటి ఎఫ్ఎం రెయిన్బో, అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి ఎఫ్ఎం రెయిన్బోలు, వివిధ భారతి కూడా వస్తుంది. అందులో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని మీరు టైప్ చేస్తే మన ఛానల్ పాపప్ అవుతుంది సెర్చ్ బాక్స్లో. అందులో బటన్ ప్లే చేసినట్లయితే క్లియర్గా, వినసొంపుగా, హాయిగా, చక్కగా అలాగ మీరు వంట చేసుకొని, లేకపోతే స్నేహితులతో కబుర్లు చెప్పుకొని మంచిగా కాఫీ బిస్కెట్స్ తింటూ, సమోసాలు కూడా తింటూ, ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకుంటూ కూడా మన షోని హాయిగా వినొచ్చు. మంచి మంచి కబుర్లు, మరి మంచి మంచి పాటలు కూడా ప్లే చేస్తాను. మరి ఇంతకుముందు ఒక పాటని, ఆట కావాలా పాట కావాలా అనే పాట, ఏ సినిమా అని అనగానే మనకు ఒక అమ్మాయి శ్రీవల్లి పంపించారు. ఆ అమ్మాయి చెప్తున్నారు మణిశర్మ మ్యూజిక్ కంపోజింగ్ ఆ మూవీకి, అండ్ ఆ పాట అన్నయ్య మూవీలో ఉందని. ఎగ్జాక్ట్గా శ్రీవల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక అబ్బాయి కూడా మనకి మెసేజ్ పంపించాడు, కానీ అన్న అన్నాడు, పేరు తెలీదు. ఆల్ రైట్. అయితే అందులోని ఒక విషయం చెప్పాలని చెప్పాను, అన్నయ్య అనే మూవీకి మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ గారు. మరి అందులోని దేవీశ్రీ ప్రసాద్ కూడా పాడారు ఈ పాటలో, కానీ క్యాసెట్లో ఆయన పేరుని వేయలేదంట. బిగినింగ్ డేస్లో, డిఎస్పి బిగినింగ్ డేస్లో ఆయన చాలా బాధపడ్డారు, అయ్యో నా పేరు వేయలేదే, నేను మంచిగా పాడాను కదా, ఈ పాటకి చాలా స్పీడప్ తీసుకొచ్చాను కదా, కానీ నా పేరు ఎందుకు వేయలేదని చాలా డిసప్పాయింట్ అయ్యారంట. కాలం ఎలాంటిదో చూసారా? మరి డిసప్పాయింట్ అయినటువంటి డిఎస్పికి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో ఎన్నో సినిమాల్లో వర్క్ చేసే అవకాశం, ఎప్రిషియేషన్ కూడా ఆయన నుంచి ఆయనకి లభించింది. చూసారా, గట్టిగా మనం మనసులో అనుకున్నట్లయితే ఆ పని తప్పకుండా అవుతుందని నిరూపించారు డిఎస్పి గారు. రైట్. మరి ఇంతకుముందు చెప్పాను కదా, చదువు కన్నా సంస్కారం చాలా గొప్పదని. మరి ఆ కథ గురించి చెప్తాను. ఒక గోదావరి తీరంలో ఒక పడవను నడిపే వ్యక్తి చాలా నిజాయితీగా, తన పనిలో చాలా నేర్పరిగా ఉండేవాడంట, కానీ అతనికి పాపం చదువు రాదు. అలా అని మంచిగా మాట్లాడడం కూడా రాదు, అందరినీ ఆకట్టుకోవడం కూడా రాదు ఆయనకి. కానీ తన పడవ మీదకు వచ్చినటువంటి అందరి ప్రయాణికులను యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి క్షేమంగా చేర్చేవాడు. ఒకరోజు అతని పడవలో ప్రయాణం చేయడానికి ఒక బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని, ఆయన గర్వంగా, బాగా చదువుకున్నాననే గర్వంతో, ఏయ్ నీకు చదవచ్చా అని ఆయన్ని అడగడం జరిగింది. అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి దానికి సమాధానంగా, రాదండి నాకు చదువు రాదు, మాటలు కూడా సరిగా మాట్లాడడం రాదు ఎవరితో కూడా అని చెప్పడం జరిగింది. చదువు రాకపోతే జీవితంలో నీ జీవితం సగం అయిపోయినట్టే అంటూ వెకిలిగా అతన్ని డౌన్ చేస్తూ ఆయన వింతగా నవ్వడం చేయడం జరిగిందంట.

మరి ఆ తర్వాత ఏమైందంటే కొంత దూరం ప్రయాణం అవుతుంది పడవ గోదావరి తీరంలో చాలా హ్యాపీగా స్మూత్గా వెళ్తుంది. కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో వర్షం అంటూ వచ్చేసింది. పడవ అటు ఇటు ఊగిపోతుంది. మరి అలాంటి సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత. పాడినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ భారత్ గీతు. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్, నాతో మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్తో. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు కమల్ హాసన్ అండ్ మనీషా కోరెలా. యాక్ట్ చేసినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ వింటున్నటువంటి నా మిత్రులందరికీ కూడా ఇది ప్రత్యేకంగా డెడికేషన్ 1.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టేషన్ ఆఫ్ ది నేషన్. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. రైట్, మరి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా ప్రపంచంలోని చాలామంది తెలుగు వాళ్ళు మీ షో వింటున్నాం ఎల్లేష్ అంటూ మనకి మెసేజెస్ పంపిస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. మరి మనం ఒక స్టోరీ మధ్యలో ఉన్నాం కదా. ఒక్కసారిగా గోదావరిలో ఉరుములు మెరుపులతో వర్షం వస్తుంది, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, పడవ అటు ఇటు ఊగుతుంది. అప్పుడు ఆ బాగా చదువుకున్న ఆయన ఏమన్నారంటే, భయంతో, ఓ నాయన, ఓ బాబోయ్, నన్ను రక్షించండి అంటూ అరుస్తున్నాడు. అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా మీకు ఏదన వచ్చా అని. అనగానే అతను, వణికిపోతూ, నాకు రాదు, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను రక్షించండి అంటూ ఆయన వణికిపోతూ ఆన్సర్ ఇస్తున్నాడు. అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి ఏమన్నారంటే, అయ్యా మీకు ఏదైనా రాకపోతే, నాకు అన్నారు కదా ఇంతకుముందు చదువు రాకపోతే సగం జీవితమే వృధా అని, ఇప్పుడు మొత్తం మీ జీవితమే వృధా అయిపోతుంది అని ఆన్సర్ ఇచ్చాడు. దానికి ఆయన బాగా చదువుకున్న ఆయన అహంకారం దిగిపోయి, అయ్యా ఏదో ఒకటి చేసి నన్ను రక్షించండి, నాకు చాలా భయం వస్తుంది, నా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, నా భార్య

పిల్లలు ఎదురు చూస్తున్నారు, ప్లీజ్ నన్ను రక్షించండి అంటూ ఆయన కాలు మీద కూడా పడడం జరిగింది. అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి చాలా నిజాయితీగా ఉండడం వలన ఆయన సురక్షితంగా ఆ పడవని చాలా చక్కగా నేర్పరితనంతో నేర్పి పడవని డ్రైవ్ చేస్తూ ఒడ్డుకి తీసుకొని రావడం జరిగింది క్షేమంగా. చూసారా, అన్ని ప్రదేశాల్లో మన చదువు విజ్ఞానం అనేది గెలవదు, మన యొక్క అనుభవమే మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే అందుకే అన్నారు పెద్దలు, చదువు కన్నా సంస్కారమే గొప్పది అని. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తాను. మరి ఆ పాటని ప్లే చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. 1993 ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ శంకర్ స్క్రిప్ట్ పట్టుకొని డైరెక్ట్గా కమల్ హాసన్ గారు వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే, కమల్ గారు నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, మీరు ఈ సినిమాకి మాకు డేట్స్ ఇవ్వాలి అని అడిగారు. దానికి కమల్ గారు, ఇది చూస్తుంటే నేను 1980 నటించినటువంటి గురు మూవీకి దగ్గరగా ఉంది, అందులో వింతేమీ లేదు, సో ఈ స్టోరీని ఇంకెవరికైనా చూపించండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశారు ఆయన. చెప్పగానే శంకర్, అయ్యో దేవుడా, మీరే న్యాయం చేయగలరని నేను అనుకున్నాను, బట్ మీరు రిజెక్ట్ చేశారు, ఎలా, మరి ఎలా, దీనికి కరెక్ట్గా నెక్స్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అని. అప్పుడు ఆయన వెంటనే ఆయనకి థాట్ వచ్చింది, యాక్షన్ కింగ్ అర్జున్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఒక ఫ్లాప్ మూవీతో ఆయన అర్జున్ డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. వెంటనే శంకర్ ఆయన అప్రోచ్ అవగానే స్క్రిప్ట్ చూశారు అర్జున్. వా, చాలా బాగుంది, మనం తప్పకుండా చేద్దాం ఈ సినిమాని అని చెప్పారన్నమాట. మరి ఆ తర్వాత ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ 1993 జూలై 30 రిలీజ్ అయింది. 175 డేస్ థియేటర్స్లో సూపర్ సక్సెస్ అయ్యి సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ ఫిలిం తమిళ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ తమిళ్ అండ్ తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ అర్జున్ బెస్ట్ డైరెక్టర్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్ వారే ఒకటేమిటి అన్నీ కూడా అవార్డ్స్ వచ్చేసాయి. మరి ఈ మూవీని రీమేక్ చేశారు హిందీలో అండ్ తెలుగులో జెంటిల్మెన్గా తీయడం జరిగింది అదే టైటిల్తో, చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ మూవీలో యాక్ట్ చేసింది అర్జున్ అండ్ మధుబాలతో పాటు ఇంకొక అమ్మాయి కూడా యాక్ట్ చేశారు. మరి ఆ అమ్మాయి పేరు ఏమిటి? చాలా అల్లరిగా ఉంటుంది ఆ సినిమాలో అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? ఒక హీరోయిన్కి చెల్లెలామే. మరి అమ్మాయి పేరు మీకు తెలిసినట్లయితే నాకు 0402323482కి వాట్సాప్ చేయగలరు.

Minmini and Srinivas Noel James Pandi is super duper hit song from Gentleman. మరి అర్జున్ అండ్ మధుబాలతో పాటు ఇంకొక అమ్మాయి యాక్ట్ చేశారు. మరి అమ్మాయి ఒక హీరోయిన్ చెల్లెలు ఎవరు? 0402324822.

వావ్, వాట్ ఏ సూపర్ హిట్ సాంగ్ అండి. ఈ పాట నిజంగా థియేటర్లో చూసినప్పుడు డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఒక్కసారిగా కాలుపడం జరిగింది ఆ రోజుల్లో. అఫ్ కోర్స్ చాలా బాగుంటుంది ఈ మూవీ. మరి ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి అల్లరి పిల్ల ఎవరు అనే విషయాన్ని నేను అడగగానే చాలామంది కూడా మెసేజ్ చేశారు, అసలు వెరీ ఇంట్రెస్టింగ్. అందులో ఒకరు శ్రీవల్లి చెప్పారు, ఆ హీరోయిన్ పేరు వచ్చేసి శుభశ్రీ అని ఎగ్జాక్ట్గా చెప్పారు, కరెక్ట్ అది శుభశ్రీ గారు. అలాగే ఇంకొక అమ్మాయి వైశ్యు అనే ఒక అమ్మాయి కూడా చెప్పింది, ఆ అమ్మాయి పేరు శుభశ్రీ అని కరెక్ట్ చెప్పారు. రైట్. మరి అయితే వాళ్ళ సిస్టర్ ఒకరు కూడా ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ ఆమె అని చెప్పాను. మరి ఎవరు అనగానే ఎవరు కూడా చెప్పలేదు. మరి ఇంకా ఆ అమ్మాయి యొక్క సిస్టర్ ఎవరంటే మాలాశ్రీ గారు. మాలాశ్రీ గారు తెలుసు కదా, ఆమె చాలా సినిమాల్లో బావా బావ మరిది అనే మూవీలో సుమన్ పక్కన జంటగా నటించారు. అలాగే చాలా సినిమాల్లో హిట్ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. కన్నడంలో చాలా సినిమాల్లో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. రైట్. మరి చాలామంది కూడా కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు, దట్స్ ఫైన్, వెల్ ట్రై. రైట్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వాహనం యొక్క ఇంధనం కొరత వల్ల మనందరం కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. రైట్. మరి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో నిలబడిపోతున్నాం. చాలామంది ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఎక్కడో నో స్టాక్ అనే బోర్డు పెట్టగానే నిజంగానే ఉండదేమో అంటూ భయభ్రాంతులకు గురి అయిపోయినటువంటి మన పట్టణ వాసులందరూ కూడా, సిటీ వాసులందరూ కూడా పరిగెట్టి పరిగెట్టుకుంటూ క్యూలో మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా ఉంటున్నాం. బట్ కొన్ని జాగ్రత్తల వల్ల ఆ విషయాన్ని పక్కన పెడితే, అంటే ఉందా లేదా స్టాక్ అనే విషయాన్ని పక్కన పెడితే, కొన్ని జాగ్రత్తల వల్ల మనం ఇంధనాన్ని ఆదా చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం వాడే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్లో ప్రతిరోజు కూడా టైర్లలో కరెక్ట్గా ఎయిర్ గాలి ఉందో లేదో చూసుకున్నట్లయితే మన మైలేజ్ ఎక్కువగా వస్తుంది, పెట్రోల్ తక్కువ ఉన్నా కూడా దూరంగా ప్రయాణం చేస్తుంది. అలాగే వాహనం నడిపినప్పుడు అనవసరంగా కొంతమంది క్లచ్ పట్టుకుంటారు, దీనివలన కొంత ఇంధనం అనేది ఖర్చు అయిపోతుంటుంది. సో దాన్ని క్లచ్ ఎక్కడ అవసరమో అలాంటప్పుడే పట్టుకోండి, లేనప్పుడు క్లచ్ని విడిచిపెట్టండి, దానివలన కూడా ఇంధనం సేవ్ అవుతుంది. అలాగే స్మూత్ డ్రైవింగ్ అనేది చాలా మంచిది. సడన్గా బ్రేక్స్ వేయడం

యాక్సిలరేషన్ని స్టాప్ చేయడం, అంతేకాకుండా కొంతమంది మినిమం స్పీడ్నే మెయింటైన్ చేస్తూ కొంతవరకు వెళ్ళినట్లుగైతే, అంటే ప్రతిదానికి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసాకన్నా మినిమం స్పీడ్తో వెళ్ళినట్లుగైతే పెట్రోల్ ఆర్ డీజిల్ అనేది సేవ్ చేయొచ్చు అంటే చెప్తున్నారు. అలాగే కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ని బైక్ని ఆన్ చేస్తూ అనవసరంగా హార్న్ కొట్టడం, ఇంజిన్ ఆన్ చేసి పెడుతూ ఉంటారు. మరి దీనివలన కూడా మనకి ఇంధనం ఖర్చు అవుతుంది. మరి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడిన వెంటనే మీరు దాన్ని స్టాప్ చేయాలి వెహికల్ని. అది ఏదైనా కార్ అవ్వచ్చు, టూ వీలర్ అవ్వచ్చు, రైట్? ఇంకే ఎన్ని వీలర్స్ అయినా అవ్వచ్చు, టెన్ వీలర్స్ కూడా ఉంటాయి కదా, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఒక స్వీట్ సాంగ్, చాలామంది ప్రేమికుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఈ పాట. ఎన్నిసార్లు విన్నా కూడా చాలా మృదు మధురంగా ఉంటుంది. మరి ఈ మూవీ అనేది ఏం మాయ చేసావే అనే మూవీ. మరి తమిళ్లో ఈ మూవీని ఇంకొక హీరో హీరోయిన్ యాక్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి అదే కథాంశంతో, అదే కాన్సెప్ట్తో మన తెలుగులో మరి నాగ చైతన్య అండ్ సమంత రూత్ ప్రభు యాక్ట్ చేశారు. మరి ఈ మూవీ కూడా చాలా చాలా హిట్ అయింది, ప్రేమికుల మనసులో గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది, రైట్? మరి తమిళ్లో యాక్ట్ చేసినటువంటి ఆ హీరో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని 0402323482 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ విత్ మీ, మీ స్నేహితుడు ఆత్మీయుడు.

0: Rainbow 101.9.
1: స్టూడియోలో టైం 7:52 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన షోస్ని వింటున్నారు అందరూ కూడా. రైట్, వీకెండ్ చాలామంది కూడా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఏం మాయ చేసావే అనే మూవీలో అక్కినే నాగ చైతన్య, సమంత, రూత్ ప్రభు యాక్ట్ చేశారు. రైట్, మరి ఈ మూవీని తమిళ్లో శింబు అండ్ త్రిష యాక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ పేరు వినయ్ తాండి వరువాయ. మరి ఈ మూవీలో మూవీ క్లైమాక్స్లో సీన్ డిఫరెంట్గా ఉంటుంది. మన తెలుగులో క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంటుంది.

అంటే కూడా రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. వెరీ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఒక మాస్టర్ పీస్గా నిలబడిపోయింది. మరి ఇదే మూవీని హిందీలో ఏక్తా దీవానా అనే మూవీతో మూవీ తీయడం జరిగింది. బట్ అక్కడ ఇక్కడ అనుకున్నంతగా ఈ మూవీ సక్సెస్ అవ్వలేదు. రైట్, మరి ఈ మూవీకి చాలా చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. అన్నీ కూడా అవార్డ్స్ రివార్డ్స్ని సంపాదించుకున్నాయి. మరి నంది పురస్కారాలు వచ్చాయి డైరెక్టర్ గౌతమ్ మీనన్కి, ఉత్తమ దర్శకుడు అలాగే ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయ్యకి సమంతాకి చెప్పారు ఇక్కడ తెలుగులో, అలాగే తమిళ్లో త్రిషాకి కూడా ఎట్ ఏ టైమ్ ఆమె చెప్పడం జరిగింది. రెండిట్లో కూడా ఆమెకు అవార్డ్స్ వచ్చింది. అలాగే ఇక్కడ ఉత్తమ నూతన నటిగా మనకి సమంత అవార్డుని పట్టుకొని వెళ్ళిపోయారు నంది పురస్కారాన్ని. అలాగే ఉత్తమ పాటల రచయిత అనంత శ్రీరామ్, ఇప్పుడు మీరు వింటున్నావా అని ఈ పాటకి ఆయనకు అవార్డు వచ్చింది. అలాగే చాలా అవార్డ్స్ వచ్చాయి, సినిమా అవార్డ్స్, జీ తెలుగు అవార్డ్స్, చాలా చాలా మాస్టర్ పీస్గా నిలబడిపోయింది ఈ మూవీ. మరి ఒకటా రెండా ఎన్నని చెప్పగలం, అన్ని అవార్డ్స్ని సంపాదించుకుంది ఈ ఏం మాయ చేసావే. సర్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ మూవీ. మీరు చూసారు ఎవరైనా, చూసినట్లయితే నాకు 04023234822కి నాకు వాట్సాప్ చేయండి. ఈ మూవీ సక్సెస్ఫుల్ లాంచ్ని బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ బాఫ్టాస్ లండన్లో ఉంది. అక్కడ ఈ సౌండ్ ట్రాక్స్ని ఇవన్నింటినీ కూడా వాళ్ళు లాంచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందులో పాటలు ఇప్పటికీ కూడా చాలామంది మొబైల్స్లో వాళ్ళ ఫేవరెట్ ట్యూన్స్గా ప్లే అవుతూనే ఉంటాయి. రైట్, స్టూడియోలో టైం 7:55:26 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. రైట్, మరి 8 న్యూస్ హెడ్లైన్స్ వింటారు. మరి న్యూస్ అయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను మీ అందరి కోసం కూడా అలై బలై అంటూ. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం విందాం. ఆ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ సుజాత కోరస్ పాడినటువంటి, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. మరి మీరు ఎవరైనా అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారా, మరి అలాంటి వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, యల్లేష్ అర్జున్ అంటే మాకు చాలా ఇష్టం అని. రైట్, వాళ్ళందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలియజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో పౌరులకు స్థానిక భాషలో తక్షణ హెచ్చరికలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన టెస్ట్ సందేశాలు పంపించింది. ఇది కేవలం పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఉచిత విద్య వైద్యానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లా స్థాయిలోనే 90% వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు సహా 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. 99 రోజుల కార్యక్రమంలో 60 రోజులు పూర్తయినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపిస్తారు. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Alright my dear friends, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 గోంగూర పచ్చడి అమ్మా ఒకయ్య ఎఫ్ఎం రెయిన్బో అందరికీ చాలా ఇష్టం రైట్. మరి మనం ఉన్నాం అలై బలై అనే షోలో. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం ఈ పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం వల్ల మనం అందరం కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పెట్రోల్ బంకుల దగ్గర క్యూల మీద క్యూలు ఉంటూ బస్సు కొద్దిగా పక్క జరుగుతావు, కొద్దిగా అర్జెంటుగా ఇంట్లో మా ఆవిడకి ఒంట్లో బాగలేదు కొద్దిగా జాగా ఇస్తావా అంటూ కొంతమంది, మరికొంతమంది బస్సు ఆఫీస్ టైం అయిపోతుంది ప్లీజ్ ఆ క్యూ కొద్దిగా వెనక జరిగితే నేను వెళ్ళి పెట్రోల్ పెట్టేసుకుంటాను ప్లీజ్ అంటూ ఇంకొకరు అయితే బస్సు నాకు బాగా ఆకలిస్తుందని, ఇంకొకరు వచ్చేసి నాకు అర్జెంటుగా నేచర్ కాల్ వస్తుందని, ఇలాగ రకరకాల స్టోరీస్తో ఆ క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ పెట్రోల్ డీజిల్ కోసం వెయిట్ చేస్తున్నారు రోడ్లపైన క్యూల మీద క్యూలతో రైట్. మరి పెట్రోల్ని చాలా జాగ్రత్తగా ఆదా చేసుకోవచ్చు అంటూ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా అది వినకున్నా కొంతమంది అయితే చాలా కింద మీద పడుతున్నారన్నమాట రైట్. మరి కొంతమంది అయితే టూ వీలర్ వాటిలో ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి స్కెడ్యూల్ ప్రకారం అది కారైనా బైక్ అయినా కూడా ఎప్పటికప్పుడు కూడా సర్వీసింగ్ చేయించాలి. మరి ఇంజిన్ ఆయిల్ అవసరం ఉన్నప్పుడు వేస్తే మనకి మైలేజ్ పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ ఆదా కూడా పెరుగుతుంది అన్నమాట. అలాగే అవసరమైనప్పుడు తప్ప అనవసరమైనటువంటి సమయాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో కూడా కారులో డ్రైవ్ చేసినప్పుడు ఫుల్గా ఏసీ వేస్తారు. సో ఈవినింగ్ టైం అవసరం లేదు. సో గ్లాస్ డోర్స్ విండో డోర్స్ దింపేసి చక్కగా నేచురల్ బ్రీజ్ని ఎంజాయ్ చేయొచ్చు. దానివలన కూడా మనం ఇంధనాన్ని సేవ్ చేయొచ్చు రైట్. అలాగే డిక్కీలో చాలామంది కూడా ఫుల్ లగేజ్, ఒక వన్ వీక్ సరిపోయినటువంటి లగేజ్ని స్టోరేజ్ చేస్తారు. దీనివలన కూడా ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే అవసరం లేకుండా చాలామంది కూడా ఫాస్ట్గా గేర్లు వేసేస్తుంటారు. దానివలన స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇంధనం అనవసరంగా ఖర్చు అవుతుంది. ఈ వీటన్నిటిని కూడా మనం చక్కగా సరైన పద్ధతిలో వాడినట్లయితే మనకి ఇంధనం అనేది సేవ్ అవుతుంది. మనం అంటే క్యూలో ఉండగానే అయిపోతుందా ఎల్లేసి అంటే ఉండాలి, కానీ కొంతవరకు అయితే మనకి ఒక వన్ డే టూ డేస్ వరకు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది రైట్. సో వండర్ఫుల్. అలాగే

0: ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఈవెన్ నాకు కూడా వాటర్ మిలన్ అంటే చాలా చాలా ఇష్టం. అబ్బా చూడగానే వాటరింగ్ అయిపోతుంది మన నోట్లో, అంత చూడముచ్చటగా అనిపిస్తుంది వాటర్ మిలన్. అది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. డీహైడ్రేట్ అవ్వకుండా మనం చాలా శరీరాన్ని చల్లబరిచేనటువంటి ఉత్తమమైనటువంటి పండది. మరి ఇందులో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ బాగా తగ్గిస్తుంది. బట్ చాలామంది కూడా ఈ వాటర్ మిలాన్ని లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత రకరకాల ఫుడ్తో కలిపి కాంబినేషన్గా తింటుంటారు. దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆ ఫుడ్ ఏంటి తినకూడదు అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత నేను ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. ఇంటర్ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 8:20:50 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం అలై బలై. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. రైట్, మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం వాటర్ మిలాన్. ఈ సమ్మర్లో చాలా చాలా మంచి ఫ్రూట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. మరి ఈ ఫ్రూట్ని మనం కొంతమంది అయితే తింటే మంచిది కదని చాలామంది పిల్లలకి వాళ్ళు భోజనం అవ్వగానే పెడుతుంటారు. పెరుగన్నం తిన్న వెంటనే తిన్నాన బాగుంటుంది, ఈ వాటర్ మిలాన్ ఎవరో చెప్పారు, అది తింటే మీరు డిహైడ్రేట్ అవ్వకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారట అంటూ పేరెంట్స్ పిల్లలకి ఇస్తుంటారు. దానివల్ల పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అలాగే చాలామంది కూడా పిల్లలకి పాలు ఇచ్చి ఆ తర్వాత వెంటనే వాటర్ మిలాన్ ఆ టేబుల్ మీద ఉంది తీసుకున్నానా అని చెప్తుంటారు. దానివల్ల కూడా పిల్లలకి టమ్మీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తర్వాత చాలామంది కూడా దోసకాయని కలిపి తింటారు, ఇది ఈ వాటర్ మిలాన్ని. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తాయి. చాలామంది కూడా ఈ ఫ్రూట్ బౌల్ తీసుకునేటప్పుడు మీరు గమనిస్తే ఈ వాటర్ మిలాన్తో పాటు అరటి పండుని కూడా ఆ ఫ్రూట్ బౌల్లో ఎక్కువగా పెడుతుంటారు. దానివల్ల కూడా డైజెస్ట్ సిస్టమ్కి చాలా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది నాన్ వెజ్ ప్రియులు గుడ్లు, చికెన్ వంటి ప్రోటీన్ ఆహారం, చేపలు ఇలాంటివన్నీ కూడా భోజనం అయిపోయిన వెంటనే ఆ పక్కనే ప్లేట్తో ఈ ఫ్రూట్ తీసుకోండి అని పెడుతుంటారు. ఈవెన్ మనం చాలా చాలా స్టార్ హోటల్స్లో కూడా బుఫేలో కూడా ఈ కాంబినేషన్ ఫుడ్ అవగానే పక్కన పెడతారు. దానివల్ల కూడా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం చాలా స్టమక్ పెయిన్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ డే పిల్లలు చదువుకోవడానికి కానీ లేదా ట్యూషన్ సెంటర్కి వెళ్ళడానికి కానీ లేదా పెద్దవాళ్ళు మనం ఎవరైనా సరే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. అలాగే చాలామంది కూడా కార్బోనేటెడ్ డ్రింక్స్తో కలిపి కూడా అది తాగుతూ ఒకవైపు మరోవైపు ఈ ఫ్రూట్ని తీసుకుంటుంటారు. అలాగే మసాలా ఆహారాలతో కూడా కలిపి తింటుంటారు. మనం ఇప్పుడు డిన్నర్స్ కానీ ఎక్కడైనా అకేషన్స్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఫ్రూట్ బౌల్లో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. మనం ఏంటంటే చాలా మంచిది కదా ఈ సమ్మర్లో తింటే అంటూ మనం తీసుకుంటాం, కానీ మనకి డైజెస్ట్ సిస్టమ్ వచ్చేసే అవకాశం ఉంది. అలాగే ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఈవెన్ 2 పీసెస్ తిన్న తర్వాత అయినా కూడా దాదాపు ఒక 1/2 అవర్ వరకు కూడా వాటర్ తాగకూడదు. అలాగే చాలామంది కూడా ఫుల్గా టమ్మీ అంతా నిండినట్టుగా మంచి భోజనం చేస్తారు, ఆ తర్వాత ఈ ఫ్రూట్ తింటే బాగుంటుంది కదా డైజెస్ట్ సిస్టమ్ అయిపోద్దని వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు, కానీ ఇంకా డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం అయ్యి చాలా సమస్యలు అయితే ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ మంచిదే కానీ ఇలాంటి కాంబినేషన్స్తో మాత్రం తినకండి. కాస్త మార్నింగ్ టైం, కాస్త టిఫిన్ గట్ట అయిన ఒక 1/2 అవర్ తర్వాత, భోజనం అయిన ఒక 1 అవర్ తర్వాత మీరు తీసుకున్నట్లయితే చాలా సౌకర్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని ఈ కాంబినేషన్స్లో ఈ ఫ్రూట్ తీసుకున్నట్లయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల తీసుకున్న మసాలా వంటలు, రైట్, నాన్ వెజ్ కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ని నేను ప్లే చేస్తున్నాను. మరి ఈ పాటను పాడింది ఎవరో చెప్పగలరా? ఈ పాట ఏ సినిమాలో ఉంది, అలాగే ఈ పాట పాడింది కూడా ఎవరు అని చెప్తే దట్స్ ఫెంటాస్టిక్.

ఇది ఈ పాట ఏ సినిమాలో ఉంది, అలాగే పాడింది ఎవరు అనే విషయాన్ని 04023234822కు వాట్సాప్ చేయండి. నేను మీ స్నేహితుని ఎల్ఏష్ ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. ఎన్నో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, మంచి మంచి పాటలు మీకోసం ఎదురు చూస్తున్నాయి.

మీకు చల్లని సాయంత్రం ఎలా? మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం అలే బలే అనే షోలో. వావ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ సమ్మర్ అంటేనే ఎన్నో మెమొరీస్ కదా, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా.

కానీ పిల్లలు ఈ సెలవుల్లో చాలామంది ఎలాంటి అల్లరి చేస్తున్నారంటే, ఏదైనా అప్డేట్ అవ్వండి, మ్యాథ్స్ నేర్చుకోండి, ఏదైనా ఆర్ట్స్ నేర్చుకోండి, ఏదైనా స్కిల్ అప్ చేయండి అంటే పిల్లల నుంచి ఆన్సర్ ఏంటి వస్తుందంటే, నో, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం కదా, ఈ సమ్మర్లో కూడా మమ్మల్ని హ్యాపీగా ఉండనివ్వరా, మాకు రిలాక్స్ కావాలి అంటూ సమాధానం చెప్తున్నారు రివర్స్లో. అదే పాత రోజుల్లో 90s 80s కిడ్స్ అయితే పేరెంట్స్ చెప్తే భయపడుతూ, వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు, తిరిగి సమాధానం చెప్పడానికి చాలా భయం వేసేది. అలాంటిది ఈ రోజుల్లో పిల్లలు 4 ఇయర్స్ కాదు 3 ఇయర్స్ పిల్లలు, అప్పుడే మాటలు వచ్చిన పిల్లడు కూడా మనం ఏదైనా చెప్తే దానికి రివర్స్లో, నో నేను చెయ్యను, నా ఇష్టం, నన్ను రిలాక్స్గా ఉండని, నాకు హాఫ్ అన్ బ్రేక్ కావాలి అంటూ ఒక పెద్ద సీఈఓ లాగా మాట్లాడుతున్నారు పిల్లలు. సో ఈ బ్రిలియంట్ అంతా ఎక్కడొచ్చింది, ఈ బ్రిలియన్స్ అంతా ఎక్కడ నుండి వచ్చింది? సో వండర్ఫుల్ కదా, ఒక పక్క నవ్వు పుట్టిస్తుంది, కానీ పిల్లలు అప్డేట్ అయితే బాగుంటుందని ప్రతి పేరెంట్కి కూడా అనిపిస్తుంటుంది. బట్ ఈ పిల్లలైతే మాత్రం అస్సలు అవ్వట్లేదు, రైట్? చూద్దాం. మరి కొన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకొని, 1 వీక్ ఆల్రెడీ అయిపోయింది, 2 వీక్స్లో అయింది సెలవులు స్టార్ట్ అయ్యి, పోనీ నెక్స్ట్ వీక్ నుంచి అయినా కూడా పిల్లలు ఏదైనా మ్యాథమెటిక్స్ లేదా ఏదైనాటువంటి ఆర్ట్స్ కూడా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది, రైట్? మనందరికీ కూడా మసాలా దోశ అన్న ఎలాంటి దోశ అయినా ఇష్టమే, ఆనియన్ దోశ, మసాలా దోశ, పచ్చిమిర్చి దోశ, లేదా రకరకాల దోశలు ఉన్నాయి, సుప్లైన్ దోశ, ఇలాంటి దోశలు, రవ దోశ, మినప దోశ, లేదా పెసరట్టు, ఇలాంటివి మనకి అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా సదరన్ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, సౌత్ ఇండియన్స్కి చాలా ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనగానే హోటల్కి వెళ్ళగానే, బాసు నాకు మసాలా దోశ కావాలి అని ఒకరు, బాసు నాకు ఆనియన్ దోశ కావాలి అని ఇంకొకరు. అయితే ఎందుకు ఈ దోశ గురించి మాట్లాడుతున్నానంటే, మన ఇండియా బ్రేక్ఫాస్ట్ టేస్ట్కి, ఫుడ్ లవర్స్కి ఫిదా అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే మన మసాలా దోశ గ్లోబల్ ర్యాంక్లో 6th ప్లేస్ని సంపాదించుకుంది. ఎస్, 4.3 స్టార్ రేటింగ్తో భారతీయ రుచికరమైనటువంటి వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందండి. ఈ మసాలా దోశ అనేది ఈ మధ్య ఒక ఫుడ్ సర్వేలో ప్రపంచ ప్యాన్కేక్ జాబితాలో 6th ప్లేస్ని సంపాదించింది. ఎంత ఇంట్రెస్టింగ్ కదా. మనిషికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి, కానీ ఆహార ప్రపంచంలో టేస్ట్కి ఎలాంటి పాస్పోర్ట్ అవసరం లేదు. ఈ విషయం మరొక్కసారి ప్రూవ్ అయింది, రైట్? మరి మసాలా దోశ అంటే ఎంతమందికి ఇష్టం అండి, చాలా చాలా బాగుంటుంది కదా. మరి ప్రపంచ వేదికపై దోశ ఎదుగుదల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఫుడ్ గైడ్, అండ్ ఈ మధ్య ఒక ర్యాంకింగ్లో భారతదేశపు మసాలా దోశ 6th ప్లేస్కి వచ్చేసింది. అబ్బా, మరి సాధారణంగా ప్యాన్కేక్ గురించి ఆలోచించినప్పుడు ఫ్రెంచ్ క్రేప్స్ లేదా అమెరికన్ ప్యాన్కేక్లు మనందరికీ కూడా గుర్తుకొస్తాయి, కానీ ఈసారి మన ఇండియన్ టేస్ట్ని అందరి దృష్టిని ఆకర్షించాయి. మరి కాకా హోటల్ నుంచి 5-స్టార్ హోటల్ వరకు అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్గా ఉన్నటువంటి మసాలా దోశ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా మసాలా దోశ ఇప్పుడు వరల్డ్ టేస్టీ ఫుడ్ ఐటమ్గా పేరు సంపాదించింది. మరి మసాలా దోశ ప్రయాణం అంత సులభం కాదు, ఇది కేవలం ఒక వంట కాదు, అదొక ఎక్స్పీరియన్స్. పలుచని కరకరలాడే పొర, లోపల ఉండే కారంగా ఉండే బంగాళదుంపల కూర, కొబ్బరి చట్నీ సాంబార్తో, అబ్బా నాకైతే నోరు ఊరిపోతుంది. మరి దీని కలయిక ప్రత్యేకంగా చాలా టేస్ట్గా చూడగానే మనకి తినేయాలి అనిపిస్తుంది. మరి ఈ సమతుల్యత వలన ప్రపంచ రుచుల్లోనే ఒక 6th ప్లేస్ని సంపాదించింది మన భారతీయ వంట. నిజంగా చాలా చాలా గ్రేట్ కదా, వండర్ఫుల్. మరి టాప్ 5లో ఎవరున్నారు యల్లేష్ అంటే, ఆ విషయాన్ని నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత చెప్తాను. సో మీలో ఎంతమందికి ఏ దోశ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే మాత్రం ఆనియన్ దోశ మాత్రమే ఇష్టం, మసాలా దోశ అయితే ఇష్టం ఉండదు. మీలో ఎవరికి ఏ దోశ ఇష్టం ఉందో నాకు 04023234822కి వాట్సాప్ చేయండి, ఈ దోశ అంటే మాకు ఇష్టం అని, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, అందరికి కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి సాంగ్ అది. ఆ సాంగ్ని ఎవరు పాడారు అనే విషయాన్ని నాకు చెప్పాలి. ఇంతకుముందు నేను అడిగినటువంటి పాట ఏ సినిమా అనగానే బన్నీ అని వైశ్యు అనే అమ్మాయి చెప్పింది.

మనకి శ్రీవల్లి ఆనియన్ దోశ అంటే ఇష్టం అని చెప్తున్నారు. రైట్, ఇంకొక అమ్మాయి మనకి శిల్పారావు అనిరుద్ధ రవిచంద్ర మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చింది ఆ పాట చుట్టుమల్లి అని చెప్తున్నారు. ఫెంటాస్టిక్. 0402323482కి వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు అలే బలే షో విత్ మీ ఫ్రెండ్ యలేష్. ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి అంటే ఈ పాటలో యాక్ట్ చేసినటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు?

0: FM Rainbow 101.9.
1: వావ్, స్టూడియో టైం 8:40 ఎగ్జాక్ట్ గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రైట్ నౌ కార్లో డ్రైవ్ చేస్తూ వీకెండ్ ని ఫ్యామిలీతో, పిల్ల, పాప, బుజ్జి బాబు, బుజ్జాయితో, వీళ్ళందరితో కూడా చక్కగా హాయిగా బయట అలాగా ట్యాంక్ బండి పక్క నుంచే చాలా చక్కగా నడుచుకుంటూ, కొంతమంది అయితే నేను చూశాను ఐసులు అమ్మే బ్రదర్ అయినా, లేదా దోశలు అమ్మే బాబాయ్ అయినా, లేదా మిక్చర్ అమ్మే మామయ్య అయినా, వీళ్ళందరూ కూడా వాళ్ళు టైం పాస్గా అలాగా మన ఎఫ్ఎం రెయిన్బోని అక్కడ ఒక రేడియోని తగిలించుకొని, లేదా ఫోన్లోనే దాన్ని లౌడ్ స్పీకర్ పెట్టుకొని షో విండో నేను చాలామందిని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఎఫ్ఎం రెయిన్బో వింటున్నాడుగా, వెరీ నైస్. అలాగే చాలామంది కూడా కారులో ఎఫ్ఎం రెయిన్బోని ఎక్కువగా వింటున్నారు. వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి అన్నలు చాలామంది డ్రైవ్ చేసుకుంటూ మేము చాలామందిని కూడా క్లయింట్స్ని దించేటప్పుడు, వచ్చేటప్పుడు ఎక్కువగా ఇదే షో వింటుంటాం, మన ఎఫ్ఎం రెయిన్బో వింటుంటాం. ఎందుకంటే చాలా హాయిగా ప్రశాంతంగా మాకు మంచి పాటలు, మంచి మాటలు వినిపిస్తుంటాయి. మాకు నాలెడ్జ్ని వేరేగా పేపర్ కానీ ఇంకేది చూడాల్సిన అవసరం లేదు, చక్కని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటారని నేను ఒకసారి కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక డ్రైవర్ అన్న చెప్పాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్, అతిశయోక్తి కాదు కానీ ఒకసారి అడిగాను మీకు ఎల్లేషన్ ఆయన తెలుసా అంటే, తెలుసన్నా ఆయన బాగా మాట్లాడతారని చెప్పారు. ఇది మాత్రం టూ మచ్ కాదు. ఓకే, ఒక అమ్మాయి మనకి శ్రవంతి అని ఒక అమ్మాయి మనకి మెసేజ్ పంపించారు. శ్రవంతి, హాయ్ ఎల్లేష్, మా బాబు షణ్ముఖ్కి నేను చేసిన అన్ని దోశలు ఇష్టం అండి. ఇప్పుడు మీరైతే గుర్తు చేయడం వల్ల ఇన్స్టెంట్గా దోశ చేస్తున్నాను నేనని చెప్తున్నారు. అబ్బా, మరి నాకు ఒక ఆనియన్ దోశ ఇస్తారా? మరి అందులో బాగా పచ్చిమిర్చి

అలాగే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. పక్కనే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, వావ్, కాస్త కారపొడి, నల్ల కారపొడి వేస్తే వారివ్వా. చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. షో అవగానే వెళ్ళి ఎక్కడో దగ్గర దోశని ఆర్డర్ చేసి తినేయాలి. వండర్ఫుల్. ఇక్కడ ఇంకొక అమ్మాయి మనకి ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టమని మనకి శ్రీవల్లి చెప్పారు. వండర్ఫుల్. మీరు కూడా నా షో వింటున్నట్లయితే ఎవరైనా సరే 0402323482 వాట్సాప్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. రైట్, అదే వాట్సాప్ చేస్తే మీ పేరుని చెప్తారన్నమాట. ఇప్పుడైతే ప్రపంచంలోనే ఎక్కువగా ట్విన్స్ ఉన్న రాజధాని ఎక్కడుందో తెలుసా? మన ఇళ్లలో ట్విన్స్ ఎక్కడో దగ్గర కనిపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో దాదాపు 2010 నుంచి ఇప్పుడు 2026 కాబట్టి ఈ 16 సంవత్సరాల్లో మ్యాక్సిమం ప్రతి 2-3 ఇళ్లలో 2-3 కుటుంబాల్లో ఒక ఇంట్లో ట్విన్స్ ఉంటున్నారు. ఇద్దరు పాపలు కానీ ఇద్దరు బాబులు కానీ లేదా ఒక పాప బాబు ట్విన్స్గా కానీ చాలామంది మనకు కనిపిస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా పుట్టారనగానే వెంటనే ట్విన్సా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మరి ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని ప్రాంతాలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ కట్టడాలైనా మరికొన్ని దేశాలు ఎలా ఉంటాయంటే ప్రకృతి అందాలతో వాటి యొక్క ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుంటాయి. మరి కొన్ని ఊర్లు మాత్రం అక్కడ సోషల్గా లేదా శాస్త్రీయ కారణాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. మరి అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్లేస్ ఉంది. మరి ఆ ప్లేస్లో ఏంటో తెలుసా? ప్రతి ఇంట్లో కూడా కవల పిల్లలు కనిపిస్తుంటారు. సాధారణంగా కవలల జన్మం అనేది అరుదైనటువంటి ఇన్సిడెంట్గా మనం అందరూ అనుకుంటాం. కానీ ఈ ప్లేస్లో మాత్రం దట్స్ వెరీ కామన్. పిల్లలు పుట్టారు, బాబు పుట్టాడు అనగా ట్విన్సా, అది కంపల్సరీ ట్విన్స్ అవుతుంది అన్నమాట. అలాంటి ప్రపంచ కవలల రాజధానిగా ఒక దేశానికి ప్రత్యేకమైనటువంటి బిరుదు ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200కు పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా దానికంటూ ఒక ప్రత్యేకత ఉందని మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఏ దేశం అనే విషయాన్ని నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత ప్లే చేసి చెప్తాను నేను ప్లే అయిన తర్వాత. మరి అలాగే మీ ఇంట్లో కూడా కవలలు ఉన్నారా, వాళ్ళ పేర్లు ఏంటి అనే విషయాన్ని 0402323482 నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఒక స్వీట్ సాంగ్ని మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నా. సిద్ధి శ్రీరామ్ అండ్ రమ్యా బెహ్రా పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ కూడా ఏ సినిమాలో ఉంది అనే విషయాన్ని 0402323482 వాట్సాప్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా కవలలు ఉంటే వాళ్ళ పేర్లు ఏంటి అనే విషయాన్ని మీరు వింటున్న అలై బలై షో వింటున్నారు. స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ఇది. ఇప్పుడైతే ఒక స్వీట్ మెలోడీ సాంగ్ మీ అందరి కోసం. ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ కంపోజిషన్, సిద్ధి శ్రీరామ్.

0: Rainbow 101.9.
1: Alright, my dear friends, మీరు వింటున్నారు అలై బలై విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లిష్. ఆల్రైట్, ఓకే, మరి మీరు వింటున్న షో పేరు అలై బలై. స్టూడియో టైం 9 గంటలు అయింది ఎగ్జాక్ట్గా, 43 సెకండ్లు అయింది ఎగ్జాక్ట్గా. మరొక 30 నిమిషాల పాటు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. అయితే ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకి దోశలు అనే కాన్సెప్ట్కి చాలామంది కూడా మనకి మెసేజెస్ పంపిస్తున్నారు. ఎల్లేష్ గారు నమస్తే, మసాలా దోశ చాలా ఇష్టం నాకైతే. మా మనవరాల ఆర్నికాకు చీజ్ దోశ అంటే చాలా ఇష్టం అని మంగభాస్కర్ గారు మనకి మెసేజ్ పంపించారు. అలాగే చాలామంది కూడా మనకి గణేష్ అండ్ మనకి రాఖీ కూడా పంపిస్తున్నారు. మాకు ఏ దోశ అయినా ఓకే, కాకపోతే అది దోశ అయితే చాలు, అది మసాలా అయినా ఓకే, ఆనియన్ అయినా ఓకే, ప్లెయిన్ అయినా ఓకే, చీజ్ అయినా ఓకే, రవ్వ అయినా ఓకే, ఏ దోశ అయినా ఆఖరికి అన్నీ కలిపిన దోశలైనా కూడా మాకు ఇష్టమే అంటున్నారు రాఖీ అండ్ గణేష్. ఇంకా దోశలు అనేది నన్ను వెంటాడుతూనే ఉంది. మరి ప్రపంచంలో కవలలు ఎక్కడున్నారనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ అద్భుతమైనటువంటి నగరం ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశంలో ఉంది. మరి నైజీరియాలోని ఓయే రాష్ట్రంలో ఉన్న ఈ చిన్న నగరం పేరు ఇగ్బోవోరా. ఈ నగరానికి ప్రపంచ కవలల రాజధాని అనే బిరుదు ఉంది. మరి ఇక్కడ ప్రతి 1000 మంది పిల్లలు పుట్టగానే అందులో 158 మెంబర్స్ కవలలే ఉంటున్నారంట, అక్కడ ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి. మరి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలోనూ కూడా మనకి ట్విన్స్ కనిపిస్తారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా కవలలు పుట్టడం అనేది ఒక కోఇన్సిడెన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇగ్బోవోరాలో మాత్రం ఇది వెరీ కామన్. ఎవరైనా ఇంట్లో పిల్లలు పుట్టారనగానే డెఫినెట్గా కవలలే అయి ఉంటారులే అని వాళ్ళు అనుకుంటారంట. వెరీ నైస్ కదా. మరి ఇక్కడే కాకుండా ఈ ఓరా రికార్డ్ అనేది ఇతర దేశాల్లో కూడా ఉంది. అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో 1000 జనాలకి 33 మంది కవలలు పుడుతున్నారంట. అలాగే ఐరోపాలో 16 మంది మాత్రమే కవలలు ఉంటున్నారు. మరి ఈ గణాంకాలను గమనిస్తే ఈ కవలల రేట్ అనేది ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ట్విన్స్ ఫెస్టివల్ని కూడా మనం వాళ్ళు ఘనంగా చేసుకుంటారట. మనం చాలా పేపర్స్లో కానీ పత్రికల్లో కానీ, అదే పేపర్ ఆర్ పత్రిక ఆర్ వీడియోస్లో కూడా మనం చూస్తుంటాం ఆ ఫెస్టివల్ని. మరి ఎల్లేష్, అక్కడేనేంటి, మన ఇండియాలో కూడా చాలామంది కూడా కవలలు కనిపిస్తుంటారు కదా నువ్వు చెప్తున్నావు అంటే. రైట్, మన ఇండియాలో కూడా ఒక గ్రామం ఉంది, అది ఎక్కడో తెలుసా? కేరళ రాష్ట్రంలోని మలప్పురం అనే జిల్లాలో కోడ్మిహి అనే గ్రామంలో ఇక్కడ కవలలు కూడా ఇక్కడ ఎక్కువ మంది పుడుతున్నారు. ఇది ఇంటర్నేషనల్గా పాపులారిటీ సంపాదించింది ఈ ట్విన్స్కి సంబంధించి. సో ఇక్కడ ప్రతి 1000 మందికి 9 మంది కవలలు ఉంటారు. సో ఇది కూడా ఒక రికార్డు. సో ఇక్కడ ఎందుకు ఇలా కవలలు పుడుతున్నారనే విషయంపైన చాలా రీసెర్చ్లు టీమ్స్ అక్కడికి వచ్చాయి. వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్ళు తింటున్నటువంటి తిండి ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు మన ఇండియాలో కూడా. రైట్, మరి కవలలే కాదు, ఒకే కాన్పులో ట్రిపుల్స్ అంటే 3 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కూడా పుట్టడం అనేది వైద్య చరిత్రలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 3, 4, 5 పిల్లలు కూడా జన్మనిచ్చిన తల్లులు అనేక కథనాలు మనం వింటూనే ఉన్నాం కదా. రైట్, మరి ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మీ ఇంట్లో కూడా కవలలు ఎవరైనా ఉన్నారా అని నేను అడిగాను. సో చాలామంది అయితే మెసేజెస్ పంపలేదు. రైట్, ఇంకెవరో పంపించినట్టుకున్నారు, చూద్దాం ఎవరైనా కవలలు ఉన్న ఇల్లు ఎక్కడైనా ఉందా. రైట్, ఇక్కడ నమస్తే చెప్పారు ఎవరో, బట్ కవలలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన షో వినట్లేదు ఇప్పుడైతే. స్టూడియో టైం 9 గంటలు

నాలుగు నిమిషాల 28 సెకండ్లు అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా కొద్ది సమయం మాత్రమే మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తారు మీ స్నేహితుడు ఎల్లేష్. మళ్ళీ రేపు 6 గంటల నుంచి 9:30 వరకు కూడా మళ్ళీ మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. సో మళ్ళీ రేపు కలుద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోలేదు, ఇంకా 26 నిమిషాలు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. హలో బ్రదర్ మూవీ నుంచి. లెఫ్ట్లో సౌందర్య, రైట్లో రమ్య, ఈ కెరగేసుకోండి.

అరెవ్వా, ఇద్దరిద్దరు హీరోయిన్స్తో మన హీరోలు తెలుగు సినిమాలో అదరగొట్టేసినటువంటి సినిమాలు ఉన్నాయి. అలాగే పాటల్లో కూడా బ్రహ్మా

సాధారణంగా డ్యాన్సులు చేశారు. అక్కడి నుంచి చిరంజీవి, బాలయ్య బాబు అండ్ జగపతి బాబు, నాగార్జున, వెంకటేష్, ఆ తర్వాత ప్రభాస్, మహేష్, అందరు హీరోలకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది ఇద్దరు హీరోయిన్స్తో యాక్ట్ చేసే అవకాశం. రైట్, మరి మీకు ఇద్దరు హీరోయిన్స్తో యాక్ట్ చేసినటువంటి ఏ హీరో, ఏ మూవీ చాలా బాగుంటుంది అనే విషయాన్ని నాకు 04023234822కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ నేమ్స్ని నేను అనౌన్స్ చేస్తాను. ఇక్కడ చాలామంది కూడా మెసేజ్ పంపించారు. రైట్, మరి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నటువంటి హీరో మూవీ ఏంటి, మీకు బాగా ఇష్టమైనటువంటి ఆ మూవీ ఏంటి? ఈరోజు మా మార్నింగ్ డే అండి, అవునా? కొంచెం విష్ చేస్తారా? మా హస్బెండ్ పేరు నరసింహ. మార్నింగ్ డేనా? ఓకే, ఈరోజు మా మార్నింగ్ డే అండి, కొంచెం విష్ చేస్తారా? మా హస్బెండ్ పేరు నరసింహ. ఓకే, ఆల్ రైట్. మార్నింగ్ డే ఏంటో అర్థం కాలేదు, మేబీ బర్త్డే అవ్వచ్చు. రైట్, ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ మూవీ ఏంటి, మీకు బాగా ఇష్టం అనే విషయాన్ని నాకు టైప్ చేయండి అనగానే ఒక అమ్మాయి మనకి మెసేజ్ పంపించారు, బృందావనం అనే మూవీ. రైట్, అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ మీకు చెప్పాలి. అదేంటంటే, ప్రపంచంలోనే చాలామంది, అంటే ప్రపంచంలోనే కాదు పక్క ఊరికి వెళ్ళాలన్నా కూడా భయపడే రోజులు ఒకప్పటి నుంచి అమ్మాయిలు కానీ, అంటే విమెన్ కానీ, అమ్మాయిలు కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే కంపల్సరిగా పేరెంట్సో, అన్నయ్యో, సిబ్లింగ్ ఎవరొకరు ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు వినిపిస్తుంది ఏంటంటే, ఈ జెన్జీ పిల్లలు ఎవరైనా సరే సోలోగా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, ఒక్కసారిగా కొన్ని స్టేట్స్ని ఎక్స్పోజర్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నాను అంటూ చాలామంది అమ్మాయిలు వాళ్ళు ట్రావెల్ చేస్తూ వాళ్ళ యొక్క ఫొటోస్, వీడియోస్ సోషల్ సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. అదొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్. అది కూడా మనకి రిఫ్రెష్మెంట్ని కలిగిస్తుంది, మన చదువు నుంచి కానీ లేదా మన వర్క్ నుంచి కూడా. రైట్, మరి సోలోగా ట్రావెల్ చేయడానికి మన ఇండియాలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు హ్యాపీగా. మరి ఇతర కంట్రీస్ విషయానికి వస్తే, ఒంటరిగా లోన్లీగా ప్రయాణించాలనుకుంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనటువంటి ప్లేస్, అంటే సేఫెస్ట్ ప్లేస్ ఏంటి బాబు అంటే ఐస్లాండ్. ఆ తర్వాత డెన్మార్క్ దేశం కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. సోలోగా అమ్మాయిలు ఆ కంట్రీకి వెళ్ళి ట్రావెల్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి కట్టడాలని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగాల్ని మనం వాళ్ళ కెమెరాల్లో బంధించవచ్చు, వాళ్ళ అందాలని కూడా. మరి అలాగే సహజ అందాలకి పేరుగాంచినటువంటి ఐర్లాండ్ మహిళలకు సోలో ట్రిప్స్కి చాలా పాపులారిటీ సంపాదించిందట. చాలామంది కూడా అమ్మాయిలు ఐర్లాండ్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఆ తరువాత మంచి కంట్రీ ఏంటంటే న్యూజిలాండ్. ఆ దేశంలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందంట. సో అది అత్యంత సేఫెస్ట్ ప్లేస్ అంటూ ఇతర దేశాల్లో, ఇతర రీజియన్స్ నుండి కూడా చాలామంది అమ్మాయిలు సోలోగా ట్రావెల్ చేస్తూ ఆ దేశం యొక్క అందాలని వాళ్ళు చూస్తూ మంచి అనుభూతిని పొందుతున్నట్టుగా మనకి ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత యూరోప్ కంట్రీలోని ఆస్ట్రియా దేశం పర్యాటకం చేయాలంటే మాత్రం చాలా చాలా సేఫెస్ట్, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తున్నారు. అలాగే సింగపూర్లో కూడా చాలా అందమైనటువంటి ప్లేసు, చాలా సేఫ్ అంటున్నారు. అలాగే స్విట్జర్లాండ్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. రైట్, మన ఇండియాలో కూడా చాలామంది టూరిస్టులు మనం గమనించవచ్చు. వేరే కంట్రీ, వేరే వేరే రీజన్స్, యూరప్ అండ్ అమెరికన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది సింగిల్గానే, అంటే వాళ్ళ బిజినెస్ తరఫున రావడమే కాకుండా, లేదా వాళ్ళు ఒంటరిగా కూడా కంట్రీని చూడాలని, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని చూడడానికి, ఇక్కడ ఉన్న అద్భుతమైనటువంటి కట్టడాలని చూడటానికి అనేక మంది ఫారినర్స్ మనం విజిట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. రైట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మరి చాలామంది కూడా మనకి మెసేజ్ పంపించారు, పెళ్లి రోజు అని చెప్పారు శ్రవంతి గారు. ఓ రైట్, పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రవంతి గారు. రైట్, ఆ తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి మనకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమా పేరు చెప్పండి అనగానే ఆవిడే మా ఆవిడే ఏవండి ఆవిడొచ్చింది, ఆయనకిద్దరు నారి నారి నడుమ మురారి. రైట్, ఎక్కువగా మనకి బాలయ్య బాబు సినిమాలు కనిపిస్తాయి. తర్వాత శోభన్ బాబు గారు, ఆ వరుసలో మనకి జగపతి బాబు గారి సినిమాలు కూడా చాలా మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో రైట్ కదా, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. అది ఎస్పీబీ అండ్ కోరస్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్. ఇది కూడా ఇద్దరు హీరోయిన్లు కాదు, మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అందులో. మరి ముగ్గురు హీరోయిన్స్ ఎవరు అంటే, ఒకరు అత్త, రెండో వాళ్ళు ఇద్దరు కూతుళ్ళు రమ్య. లెఫ్ట్ రైట్, రైట్ ఎవరండి, రైట్ ఎవరో చెప్పగలరా? రైట్లో ఉన్న వ్యక్తి ఆ పాట ప్లే చేసిందా చెప్తాం. అత్తయ్య లక్ష్మీ గారు అండ్ లెఫ్ట్లో ఎవర్ గ్రీన్ రమ్య.
లెఫ్ట్.

లో రంబమ్మ అల్లుడా మజాకా మూవీ నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని అండ్ దిస్ ఈజ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో టైం 9:49:40 అయింది. ఇంకా 10 మినిట్స్ మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు మీ ఫ్రెండ్ 1 2 3 4 కోటి గారు. అదరగొట్టండి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:28:50 అయింది. మీ అందరికీ కూడా టాటా బై బై సీ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. మళ్ళీ రేపు మళ్ళీ మనం 6 PM నుంచి 9:30 9:30 PM వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి మరొకసారి నాకు అవకాశం దొరికింది కాబట్టి మళ్ళీ మనం అప్పుడు కలుసుకుందాం. అంతవరకు కూడా టాటా బై బై సీ చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మై డియర్ ఫ్రెండ్స్, టైం చాలా తక్కువ, అంటే మన జీవితంలో మన ప్రయాణం, మన పుట్టుక చాలా తక్కువ సమయం ఉంటుంది. సరే, ఉన్న సమయంలో కోపాలు, తాపాలు, ఈగోలు, ఈర్ష్యలు అవన్నీ లేకుండా ఆనందంగా లైట్ తీసుకో బాసు అనుకుని వెళ్ళిపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో నేను తెలుసుకున్న నీతి ఇది. రైట్, అయితే ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్తో మీ అందరికీ టాటా బై బై సీ చెప్పేస్తున్నాడు మీ స్నేహితుడు యల్లేష్. రోబోరా నాతో పెట్టుకుంటే చూస్తావుగా ఈ కాలి ఆడే ఆట.

Gracias.